0: 4914. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support@mypursue.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Isthi namma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నేను మీ తేజ సజ్జా.
1: టు లిసన్ టు రేడియో సురభి
0: 107.9 HD3
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
0: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3. ్రహ్మాండమైన దృశ్యాలు అభినయంతో అద్భుతమైన

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee personality industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: Shalini, Austin లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
3: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీవత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
7: చెప్పంటారా, మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
9: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. Only on Radio Surabhi 107.9 FM HD3. America lo Telugu Nestam sounds like home.
10: కవింతలకి, కేరింతలకి, కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాణగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్.
7: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది. అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
9: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
10: అమ్మా, సాటర్డే మూవీ?
9: మనబడి క్లాస్.
10: అమ్మా,
9: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
10: ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక.
9: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.సిలికాన్ఆంధ్ర.ఓఆర్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3. యో.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేమో సపోర్ట్ చేస్తారు?
5: What a day, I'm completely exhausted. Dinner plans enti?
6: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, Americano Telugunestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
1: Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: హాయ్, నేను రామ్ గోపాల్ వర్మ.
8: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
9: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
11: రేడియో సురభి,
12: రేడియో సురభి,
9: రేడియో సురభి,
10: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. అందరికి నమస్కారం.
7: నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: నల్లంచు తెల్ల చీరా, అబ్బబ్బో అరాచకం.
11: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallimbari Farms. Visit vvfactech.com or call 848-244-0213. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను నివేదన ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HT3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
7: ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
10: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: He got flow, we got style. Making more.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

하군바해 아이고 아이고 아이고 하해 군바해 하군바해 아군바해 아군바해 아군바해 아군바해 아이고 아이고 아이고 하해.

0: విరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల
1: మలుపులలో అల కల అల చిలక

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Andariki namaskaram. Nenu Vani Uppula. Mee Abhimanasini Pramukhala Jeevita Visheshalu Vani Sini Prasthananloni ఆసక్తికరమైన కథలు మధురమైన పాటలతో వాణి సంబంధ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జా.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3.
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
8: 107.9 FM HD3.

0: బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ,
2: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్. 107.9 FM HD3.
3: Hola, bienvenido. Disfrutar fiesta. Woo!

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్ సజ.
0: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.
0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్ సజ.
0: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
9: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.
11: Hi, I'm Ram Gopal Varma.
12: Andariki namaskaram, nenu Vivian Aditya.
13: Nenu mee nalugo sintham Sai Kumar.
14: Nenu mee Chandra Bosini. Tappakunda vinandi
15: Radio Surabhi.
16: Radio Surabhi.
13: Radio Surabhi.
14: Mee Telugu nestam Radio Surabhi
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
0: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, మన దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ప్రయాణం చేద్దాం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedan cheptondi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Pallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देशकालमान परिस्थितुलु, प्रकृति दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. पल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi.
2: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
3: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3.
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: வாரம்.
1: ஹலோ டாலஸ், we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
6: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
11: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: tag a chamber.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
2: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabothundi. Keep listening me next on Radio Surabhi.
4: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
11: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
12: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
13: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
12: హాయ్, నేను మీ తేజ సజ్జ.
13: డు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3,
11: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్,
2: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్.
1: మీ నేస్తాం రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కవింతలకి కేరింతలకి కేరా ఫైడ్ రైస్ రేడియో సురభి.
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగునేస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమరి Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
6: Absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్

0: G3 @919-491-4514. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Kavintalaki, Kerintalaki. Kera Fadras, Radio Surabhi.
2: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malle mari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
5: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
7: Visit Rajuraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: calibration knowledge though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
5: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. Also offer catering because their food is so irresistible.
7: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Hello Dallas, we are the undisputed leaders in the radio

0: డబ్ల్యూ ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ వేర్ మనీ మీట్స్ క్లారిటీ ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Rough address, Radio Surabhi.
1: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pollallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes, sir.
3: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas ela untam. It's chaat, thali and catering.
3: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet andistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
8: అమెరికా వచ్చిన ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pollallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes, sir.
3: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
3: You're absolutely అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
9: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
6: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
4: ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. a2b texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
7: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope for you, go conquer the world.
0: Radio Surabhi, Dallas' number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెళ్ళి
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Ade 9-5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
11: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
13: Hi guys, this is Harish Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening to me next on Radio Surabhi.
14: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు.
3: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయలేదు, అందుకే నేను చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.

వింటేజ్ వింటేజ్ వింటేజ్ వింటేజ్ ఏంటి, రమణ గోగల్ గారి వాయిస్ ఎప్పుడు ఎవరి గ్రీన్ అని చెప్పారేమో, దట్ ఈస్ ద రైట్ వే టు పుట్ ఇట్. దేవ్ ధనార్దన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 జిత్రి డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ ఈ టైంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయంతో అలా మొదలు పెడితే, సో మనం అందరం 9 to 5 అన్న పద్ధతి ఎక్కువ ఫాలో అవుతాం, కానీ ముందు జరిగే 5 to 9 పద్ధతి. సో 9 to 5 ఎంత ఇంపార్టెంటో 5 to 9 కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి రీసెంట్ గాని ఒక మంచి కాయినింగ్ తో నేను అర్థం చేసుకున్నాను అనమాట. సో ఎంత కాదనుకున్నా సరే చాలా మందికి 5 to 8 రష్ ఏదైతే ఉందో, మోస్ట్ ఆఫ్ టైమ్స్ జనాలు జిమ్ ఆర్ మెడిటేషన్ ఆర్ ఎనీథింగ్ దట్ రిలేటెడ్ టు దేర్ వర్క్అవుట్ ఆర్ వాట్ ఎవర్, ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఒక హ్యాబిట్ ని కంటిన్యూ చేయలేకపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జిమ్ అనేది మనం వెళ్ళాల్సిన దూరం కన్నా ఒక 2 kilometers 4 kilometers కొంచెం ఎక్కువ దూరం ఉంది అనుకోండి, వి కైండ్ ఆఫ్ యూనో ఫీల్ ఇట్ లైక్ అ చోర్, అబ్బా దూరం వెళ్ళాలరా బాబు అని చెప్పి. అదే మన జిమ్ అన్ని జస్ట్ 500 meters దూరంలో ఉందనుకోండి, ఆర్ 200 meters దూరంలో ఉందనుకోండి, ద కైండ్ ఆఫ్ యూనో ద ఫ్లెక్సిబిలిటీ టు స్టిక్ దట్ హ్యాబిట్ ఇస్ మోర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లేసింగ్ అంటే మన జిమ్ వేర్ కానీ మన షూస్ కానీ కొంచెం అందుబాటులో ఉన్నాయి అనుకోండి, కొంచెం ఆ హ్యాబిట్ కంటిన్యూ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ద సేమ్ కేస్ విత్ యువర్ యోగా మ్యాట్, ద సేమ్ కేస్ విత్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ యూ టు సిట్ ఇన్ అ ప్లేస్ అండ్ మెడిటేట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక హ్యాబిట్ అనేది ప్రాపర్ గా స్టిక్ అవ్వకపోవడానికి ఒక రీజన్ మేజర్లీ ఏంటి అని అంటే, సమ్ టైమ్స్ ద కైండ్ ఆఫ్ సిస్టమ్ దట్ వీ యాక్చువల్లీ బిల్డ్. సో 9 to 5 కి ఒక సిస్టమ్ ఉంది, ప్రాపర్ గా ఆఫీస్కి వెళ్తాం, క్యాబిన్ లో కూర్చుంటాం, వాడు వర్క్ ఇస్తాడు, మనం ఫాలో చేస్తాం, కొన్ని ఫిల్ చేస్తాం, కొన్ని ఫిల్ చేయండి, కొన్ని వాడు ఫాలోఅప్స్ అడుగుతాడు, ఇవన్నీ చేస్తాడు. బట్ మన 5 to 9 వర్క్ ఎవరు ఫాలోఅప్ లేదే. సో చాలా మంది నిజంగా డబ్బులు కట్టి మరి ట్రైనర్ దగ్గరికి వెళ్ళేది, అందుకే అకౌంటబిలిటీ ఎవడో ఒకటి ఇస్తే డబ్బులు కట్టాను ఒకటి అకౌంటబిలిటీ ఇచ్చి మనం తిట్టే మన దానికి స్టిక్ అని అవుతాను అని చెప్పి. సో మీరు కొత్తగా స్టార్ట్ చేసే హ్యాబిట్ కావచ్చు, రెగ్యులర్ గా ఫాలో అనుకునే థింగ్స్ కావచ్చు, ఏమైనా గానీ ఆ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది ఇంపార్టెంట్ అనేది చెప్తాను అనమాట. సో అండ్ దాట్ వే రీసెంట్ గా ఒక రీల్ చూసా, దట్ రీల్ గాట్ ఎక్సైటెడ్ మీ. ఏంటంటే ఒక అతను మార్నింగ్ 5 to 9 మధ్యలో లేచి ఖచ్చితంగా ఒక రివర్ ఇది ఉంటుంది కదా, క్యానో ఒకటి పెట్టుకుని కార్ పైన హీ డ్రైవ్స్ టు రివర్ అండ్ హీ యాక్చువల్లీ పాటల్స్ కరెక్ట్ వే టు పుట్ ఇట్ హీ గోస్ ఫర్ అ వైల్ అండ్ హీ కమ్స్ బ్యాక్ అట్ ఎవ్రీ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్ అంత క్లీన్ గా ఉంటుంది, అదొకటి ద ఎనర్జెటిక్ టు గో దేర్. మేబీ అంత దూరం ఉన్నా సరే తనకి ఆ హ్యాబిట్ కి స్టిక్ అవడానికి రీజన్ అరే అక్కడికి వెళ్ళి అసలు అది అది అది చేస్తే వచ్చే హ్యాపీనెస్ ఉంది చూసారు, అది మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేంది అన్న థింగ్. సో వాట్ ఆర్ ఇట్ మైట్ బి, మన హ్యాబిట్స్ ని

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet andistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, వి హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: Shepard sir, what you'd like to order?
8: Baya, in the specials me lagara?
7: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus.
9: Yes, we are back there. Dhanathan, Avinash Tho, DFW. Morning vibes in her only on Radio Surabhi 107.93. నిజంగానే టెంపరేచర్ లో తగ్గాలరా బాబు అని కోరుకుంటుంటే, మధ్యలో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి కూడా కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తాయి. పాపం నార్త్ టెక్సస్ లో ఉన్న వాళ్ళ ఫారెస్ట్ ఫైర్ ఏదైతుందో దాన్ని కామ్ చేయడానికి చట్ట విధాలా ప్రయత్నిస్తారు. సో నిన్న కొంచెం పీక్ ఉండే, బట్ కొంచెం టెంపరేచర్లు తగ్గడం వల్ల యూనో ఒక 10-12% వరకు తగ్గింది. ఇంకా ఇంకా కొంచెం ఫైర్ అయితే కనిపిస్తోంది. హోప్ఫుల్లీ మెల్లగా సర్దం అడిగే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది సంగతి. సో ఎంత కాదనుకున్నా సరే ఎక్కడో ఫారెస్ట్ ఫైర్ లో ఉన్నామంట. తెలియకుండానే కొన్నిసార్లు క్లైమేట్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఒక చిన్న అప్డేట్ చెప్తాను అనిపిస్తుంది అనమాట. అది సో అసలే టెంపరేచర్లు ఎక్కువ ఉన్నాయి, దానితో అప్పుడు ఈ ఫారెస్ట్ ఫైర్లు. ఎస్, కొంచెం కంట్రోల్ అంటే బాగుంటుంది, బట్ నేపాల్ లో సంథింగ్ హ్యాపెండ్, చాలా చాలా చాలా చాలా ట్రాజిక్ గా కూడా జరిగింది. అదేంటో చెప్తా కాసేపట్లో. స్టే ట్యూన్డ్, బికాస్ వి ఆల్ నీడ్ అవర్ ఐస్ ఆన్ ఎస్పెషల్లీ ఆన్ నేపాల్ ఎట్ దిస్ సిచ్యువేషన్. వి టాక్ అబౌట్ ఇట్. వింటూనే ఉండండి రేడియో సర్వీ 107.93.

ఈ టైంలో ఒక ఒక ఒక ఈజీ బ్రీజ్ మీరు వెళ్ళేస్తా, బికాజ్ దాని తర్వాత కొంచెం చెప్పేది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. విల్ గో విత్ ఈజీ బ్రీజ్ సాంగ్.

ఎస్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో అవినాష్ ఈ టైంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాడు. ఐ థింక్ ఈ పార్టీ మీరు ఈ ఫ్లాష్ ఫ్లడ్ అన్న ఇన్ఫర్మేషన్ మీ దాకా వచ్చేసి ఉంటుంది. బికాస్ ప్రపంచం నలుమూలల నుంచి నేపాల్ కి గాని టిబెట్ కి గాని ఇలా చాలా మంది జనాలు రావడం అండ్ ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ లో కొట్టుకుపోవడం ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇప్పటికీ ఇప్పుడు కొన్ని ఎస్టిమేట్ ఏంటంటే దగ్గర దగ్గర 900 మంది ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ అండ్ 359 పీపుల్ హ్యావ్ డైడ్ ఇన్ నేపాల్ ప్రస్తుతానికి ఇప్పటిదాకా ఉన్న అధికారిక లెక్కలు మాత్రమే. ఓకే, టిబెట్ లో అయితే దగ్గర దగ్గర 550 మంది పీపుల్ ఆర్ మిస్సింగ్ అంట. అందులో 3 కన్ఫర్మ్ గా చనిపోయారు అని చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్కేరియస్ పార్ట్ ఈస్ దట్ అసలు ఆ ఫ్లడ్స్ వచ్చిన స్పీడ్ గాని అది అది అంటే నేను ఇప్పటిదాకా అలాంటి ఫ్లడ్స్ అంత అంత ఫోర్స్ రావడం అసలు చూడలా, లిటరలీ చూడలే. అంటే ద విజువల్స్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ స్కేరీ. అంటే నార్మల్ గా ఎవరికి వాళ్ళు పని చేసుకుంటున్న వాళ్ళకి సడన్ గా ఇంత పెద్దగా ఇట్లా ఎలా జరిగింది అన్న షాక్ లో ఉందన్నమాట. అంటే నాకు అన్నిటికన్నా మోస్ట్ ఇరిటేటింగ్ విషయం వాజ్ ప్రపంచంలో మాకు అన్నిటికన్నా ముందు పెద్ద టెక్నాలజీ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పింది మాట్లాడుతున్న చైనా వాళ్ళు ఒక చోట ఒక లేక్ కాన్ఫిడెన్స్ లో మారి అది లెవెల్స్ దాటుతోంది అండ్ ఇన్ని ఏరియాస్ ని ఎఫెక్ట్ చేస్తుంది అన్న విషయాన్ని ముందే చెప్పలేకపోయారా, లేదా జనాలు రెడీ చేయలేకపోయారా? ఎనీవేస్ సిచ్యువేషన్ అయితే చాలా చాలా చాలా చాలా సాడ్ గా ఉంది. అండ్ ఐ డోంట్ నో అధికారిక లెక్కలు ఇంకా రావాల్సింది, బట్ ఒకటి మాత్రం నేపాల్ కి ముందు విధంగా అంటే మన సైడ్ నుంచి ఇండియా సైడ్ నుంచి హెల్ప్ వచ్చేలాగా మాత్రం వాళ్ళ ఫుడ్ కానీ ఇవన్నీ పంపించడం జరిగింది అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ లిటరలీ ఐ కుడ్ సీ అ టౌన్ ఆల్మోస్ట్ గెటింగ్ అండర్ లైక్ యూనో అండర్ దిస్ ఫ్లడ్స్. అలా ఉంది పరిస్థితి. సో ఇఫ్ యూ హ్యావెంట్ నోన్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ టేక్ అ టైమ్ టు రీడ్ అబౌట్ ఇట్. యూ విల్ సీ యువర్ హార్ట్ గోస్ ఫర్ నేపాల్, యువర్ హార్ట్ గోస్ ఫర్ టిబెట్ పీపుల్ అండ్ హౌ దే ఆర్ అది. సో లెట్స్ టాక్ మోర్ అబౌట్ ఇట్ అండ్ ఇప్పుడైతే మాత్రం లెట్స్ గో కొంచెం సిచ్యువేషన్ ఈజీ బీజీ అయ్యేలాగా ఒక పార్ట్ తో కంటిన్యూ చేస్తున్నాను. మెయింటైన్ అండి రేడియో సర్వీ 107.9 3.

Yes, we are back there. Dana Dana Vinash, the DFW Morning Vibes and are only on Radio Surabhi 107.9 is three Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. And ee time lo ఒక్కసారి వెదర్ ఎక్కడుందో ఒక్కసారి లుక్ చేసుకుందాం. ఎక్సెసివ్ హీట్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది, బట్ ఉన్న సిచ్యువేషన్ లో మన రెండు రోజుల్లో మాత్రం మీరు లక్కీ అయి ఉంటే ఏదో అలా లైట్ గా చిన్నగా పడిన బుజ్జి వర్షాన్ని అట్లా లైట్ గా మీరు చూసే అవకాశం మీకు ఉండొచ్చు. ఒక లైట్ గా ఇలా కొంచెం సో అలాగే నేను మారిపోయిందా అంటే నేను అసలు ఎంత ఆశపడ్డా నాకు వర్షం జస్ట్ రోజు తర్వాత వర్షం పడుతుంది చాలా ఎక్స్పెక్టేషన్స్ తో చెప్పి కనీసం ఒక చుక్క కూడా పడకపోతే ఆ బాధలు అంటుంది అని తెలుసు, నాకు తెలుసు. మీన్ వేల్ హైదరాబాద్ లో ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాం ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు టెంపరేచర్ సంగతి చూసుకుంటే 89 దగ్గర 79 ఉంది, మెల్లగా డే పాస్ అయ్యే కొద్ది 86, 94, 97. సో 100 అయితే టచ్ అవ్వట్లేదు, మెల్లగా తగ్గుతుందనేది అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఈరోజు కొంచెం క్లౌడీ ఉంటుంది కానీ రేపు మాత్రం ఫుల్ సన్నీ డే చూపిస్తుంది అది. సో దట్ ఈస్ ద థింగ్, ఎక్సెసివ్ హీట్ మాత్రం ఈజ్ కంటిన్యూయింగ్. అండ్ మరి మధ్యాహ్నం వెళ్తున్నాడు మాత్రం ఆ వాటర్ బాటిల్స్, ఆ వాటర్ లో కాస్త చియా సీడ్ వాటర్, కొంచెం ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివన్నీ పెట్టుకుని మేనేజ్ చేసుకుంటూ ఉండను, లేకపోతే తెలియకుండా చిట్పట్లు ఆడుతూ ఉంటాం. ఎందుకు ఆడుతాం మనం కూడా తెలియదు, అర్థమైందా? ఇలాంటి చోటి చోటి బాతీని అస్సలు మీరు తీసుకోవద్దు, కొంచెం జాగ్రత్తగా ఫాలో, ఓకేనా? దాని తర్వాత ఇందాక నేను మాట్లాడే పెద్ద ఇంపార్టెంట్ విషయం గురించి విల్ టాక్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ టుడే. వెంటనే ఉండండి రేడియో సర్వి 107.9 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

Yes, we are back. Dev Dhanadana Vinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station. Rebu maaku ikkada holiday. సర్ప్రైజింగ్ అంటే నాకు నిజంగానే కొన్నిసార్లు స్కూల్లో డైరీస్ లో చూస్తాం కదా హాలిడేస్ అని చెప్పి, అలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లో హ్యాపీనెస్ మిస్ అయిపోతామని ఫీలింగ్ వచ్చింది అనమాట. రేపు హాలిడే, ఎస్ ఇట్స్ అ హాలిడే. ఆ హాలిడేని ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, అంత ఆనందం వస్తుంది అనమాట. హాలిడే అంటే ఈజీగా దొరకదు బ్రో, నాకు దొరికినట్టు హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ ఎనీవేస్, మీరు మొన్నటి దాకా హాలిడేస్ ఎంజాయ్ చేసి వచ్చారు, ఐ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ ఇన్ ద ట్రాఫిక్. మామూలుగా కాదు, ఎస్పెషల్లీ I-45 రూట్ up to you are switching towards the route of Elam, aa stretch lo ke join ayyanta varaku I can see chaala peak traffic chustunnam. And I-35 east separate ga cheppakalle 30 HOV towards White Rock Hills vep kuda alage undi. And koncham light ga ala city lo dooram velthe downtown side nunchi 635 Richardson koncham parledu, but Lake Highlands side nunchi 65 route has a road closure. Try to avoid it or else you have to wait. అది లేదా డీటూర్ అవ్వాలి. సో యా, ప్రస్తుతానికి ఇవే ట్రాఫిక్ లో. ఇది కాకుండా అంటే మాత్రం ఫోర్ట్ వర్త్ లో ఎస్పెషల్లీ కెనడేల్ దగ్గర మాత్రం ఇఫ్ యూ మూవింగ్ టువర్డ్స్ ఆర్లింగ్టన్ యూ హ్యావ్ టు సీ అ వెరీ వెరీ వెరీ వెరీ స్లో ట్రాఫిక్. కపుల్ ఆఫ్ రోడ్ క్లోజర్స్, కపుల్ ఆఫ్ క్రాషెస్ చూపిస్తుంది. సో అది సంగతి. ఓకే, మన అదేంటది, లేక్ ఒంటారియోని లేక్ అమెరికా చేసినట్టు లేక్ ఆర్లింగ్టన్ కూడా లేక్ డాలస్ అని ఎట్లయినా మారుస్తారా? పెడితే పెడితే లేట్ ఫోర్త్ వర్త్ అని పెట్టాలి, కానీ లేక్ మళ్ళీ అమెరికాలో అటు ఇటు అయితే మేము మార్చో మాస్టర్ అని అంటారు. ఎనీవేస్, మీ ఇష్టం మీది. ఇప్పుడైతే మాత్రం తొలి ప్రేమను ఒకసారి గుర్తు చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ పాటలు పడిన వర్షం డాలస్ లో పడాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. ఏంటి ఎండలు కోరుకోండి గట్టిగా, ఈ వర్షానికి స్పర్శ

ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, మామూలు అదృష్టం కాదు, ఫోర్ట్ వర్త్ ప్రజలకి అదృష్టమే అదృష్టం. అదృష్టం దురదృష్టం చెప్పాక అర్థమవుతుందిరా అని అంటారు. ఎనీవేస్, నిన్న లైట్ గా స్టామ్స్, వర్షాలు లైట్ గా అలా అలా యూనో ఫోర్ట్ వర్త్ సైడ్ ఎస్పెషల్లీ కల్లర్ ఏరియాలో పడటం వల్ల కొంచెం లైట్ గా పవర్ షెడ్ లాంటివి అయ్యి, అండ్ లిటరలీ పీపుల్ హ్యాడ్ టు వెయిట్ ఆన్ ద రోడ్ ఇన్ ద ట్రాఫిక్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అది సో ఎస్పెషల్లీ కెలర్ ఏరియా ఈ I-35 రూట్ ఇక్కడ మాత్రం కొంచెం గట్టిగానే ఉందని చెప్పి ఒక కాలర్ ఫోన్ చేసి మరి చెప్పారనమాట. అది సో ఎన్నో రోజుల నుంచి వర్షం పడుతుంది అని వెయిట్ చేసి ఆ వర్షం ఫైనల్లీ పడిందని హ్యాపీగా ఉంచాలు, ఆ వర్షం పడిన తర్వాత రిపర్కషన్స్ ఏవైతే ఉంటాయి నెక్స్ట్ డే ట్రాఫిక్ లో వెయిట్ చేయాలని బాధపడాలు, ఏంటో లైఫ్ అంటేనే అంతే, ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు, ఇంకోటి ఉంటే ఇంకోటి ఉండదు, బట్ ఏది ఉన్నదంతా దాంతో ఎలాగ హ్యాపీగా ఉంటావు అనేది ఇంపార్టెంట్ విషయం. చాలా నీ మోటివేషన్ అక్కర్లేదు మాకు పాటి, ఏదో ట్రై చేశానండి. ఫోర్ట్ వర్త్ ప్రజలారా, హౌ ఇస్ ద జోష్? కొంచెం పవర్ షట్ డౌన్స్ అని ఇబ్బంది పడుతున్నాయా? కొంచెం మీ సైడ్ నుంచి ఇంకొంచెం రియల్ టైమ్ అప్డేట్ అని ఇవ్వాలి అనుకుంటే లో ఆన్ గ్రౌండ్ నుంచి 9726361966 ఇస్ మీ కాలింగ్ నెంబర్. మళ్ళీ చెప్తున్నా, 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐ వెయిటింగ్ ఫర్

0: Mangane.
1: Oh, Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లాబాద్ చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
5: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: Nen nalugaru eppudu restaurant ki vellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving Casalet, Frisco, Flower Mom, South Lake and many more. Swadeshi, because originals never fail.
7: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: Oh, hello, dinner plans enti? Group lo evaram support chesalaru?
10: What a day, completely exhausted. Dinner plans enti?
11: Nenu em undaledi ee roju dinner ki. Dinner plans enti?
1: Every time okate question, dinner plans enti? Answer matram chala simple. Madeira and masala, simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets kaka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
12: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
13: నీ కల నిజం అవబోతోంది.
12: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
13: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
12: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా today at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.

ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర వందల ప్రాణాలు. వింటే ఇంత ఫ్రెజైల్ ఆ లైఫ్ అనిపిస్తుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఎవ్రీడే మార్నింగ్ మనం పొద్దున్నే లేచి ప్రశాంతంగా దేవుడి దండం పెట్టుకుని మన చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి. అండ్ మన ఫ్యామిలీ చుట్టుపక్కల నుంచి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, ఆల్ ఆర్ గుడ్ అండ్ హెల్తీ, వాళ్ళు అందరూ మాట్లాడతారు, అందరు నడుస్తున్నారు అని అంటే అది ఎంత పెద్ద బ్లెస్సింగ్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా తెలిస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఏంటి అంటే, సో బేసిక్ గా గ్లేషియర్స్ ఉంటాయి కదా, కొంచెం ఈ నేపాల్ సైడ్ ఉన్న గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లేషియర్స్ అన్ని మన గ్లోబల్ వార్మింగ్ అనేది అయ్యి ఒక పాయింట్ తర్వాత కిందన్న ఒక లేయర్ అట్లా సప్పమని జారిపోయి ఒక నదిలో కలిసింది. ఓకే, ఆ నదిలో కలిసి అప్పటిదాకా ఒక చిన్న డ్యామ్ లా మారిందంట అక్కడ, అండ్ సడన్ గా బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి లిటరలీ ఆ వాటర్, ఆ గ్లేషియర్ నుంచి ఉన్న వాటర్, మళ్ళీ రివర్ లో ఉన్న వాటర్, చుట్టుపక్కల ఉన్న మట్టి, ఇవన్నీ కలిపి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కడ ఉన్న గ్లేషియర్ ఎక్కడ, ఎక్కడ టిబెట్, ఎక్కడ నేపాల్, అది అలా కొట్టుకుంటూ వచ్చి లిటరలీ దగ్గర దగ్గర వెయ్యి దెర్ ఇస్ ఎన్ ఎఫెక్ట్ బికాస్ ఏది జరగదు అన్న ఆలోచనతోనే చాలా మంది ఇక్కడ టెక్సస్ నుంచి కూడా లేరు ఇన్ఫాక్ట్. సో వాళ్ళందరూ కూడా గాన్ మిస్సింగ్, ఎంతమంది దొరుకుతారు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియదు. సో ఆల్ ఐ కెన్ టెల్ దట్ అన్ని మార్చేస్తాయి, అన్ని మారిపోతాయి విత్ఇన్ సెకండ్స్ లో, మనం నేచర్ని పట్టించేసుకోండి అని అంటే ఆబ్వియస్లీ అందరు కంఫర్టబుల్ గానే ఉంటుంది, కానీ కంఫర్టబుల్ ఉండదు కానీ. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టెల్ యూస్ దట్ దిస్ మూమెంట్ అండ్ ద పీపుల్ అరౌండ్ యూ ఎంత గ్రేట్ఫుల్ ఉండాలి ఒకసారి ఆలోచించండి. థింక్ అబౌట్ ద పీపుల్ అరౌండ్ యూ అండ్ యూఆర్ హ్యాపీ అండ్ హెల్దీ అండ్ పీపుల్ యూ లవ్ ఆల్సో ఆర్ ఆల్సో హ్యాపీ అండ్ హెల్దీ. ఎంత గ్రేట్ఫుల్ ఉండాలి ఈ లైఫ్ గురించి ఆలోచించు. అండ్ యా, ఇఫ్ యూ వాంట్ టాక్ మోర్ ఆన్ దిస్, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.93, దాట్ ఇస్ నంబర్ 1 రేడియో స్టేషన్.

ఎస్, వి ఆర్ బ్యాక్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో అవినాష్ తో మాట్లాడుతున్నారు. అండ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ రియలీ హ్యాపెండ్ విత్ ద నేపాల్ టిబెట్ బార్డర్, అసలు ఫ్లడ్స్ ఏంటి, అసలు ఆ హ్యూజ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఎలా స్ప్రెడ్ అయ్యింది అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. సో బేసికల్లీ ఒక మ్యాసివ్ ఫ్లాష్ ఫ్లడ్ అయిందనమాట నేపాల్ టిబెట్ బార్డర్ లో. సో ఇళ్లు కొట్టుకుపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోయాయి, దగ్గర దగ్గర 900 మంది గాన్ మిస్సింగ్ అండ్ 350 మంది చనిపోయారు ఇప్పటిదాకా నేపాల్ అని రిపోర్ట్స్. అండ్ బేసిక్ గా జియోలాజికల్ సర్వేలో తేలింది ఏంటంటే ఒక గ్లేషియల్ కొలాప్స్ అయింది అండ్ డెబ్రిస్ ఫ్లో అయిందనమాట. సో మనలాగా మనం అనుకుంటాం అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఏముంది, పెద్దగా ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, టెంపరేచర్ లైట్ పెరుగుతుంది అనుకుంటున్నాం, బట్ నాట్ రియలీ. మెల్లమెల్లగా వీఆర్ పుషింగ్ థింగ్స్ టువర్డ్స్ ద రిస్కీ ఏరియా. ఇది ఫస్ట్ సైన్ అనుకోవాలో వేకప్ కాల్ అనుకోవాలో నాకే తెలియదు, కానీ బట్ థింగ్స్ ఆర్ మూవింగ్. అది సో బేసిక్ గా చైనా నేపాల్ బార్డర్ లో ఒక ఒక లేక్ ఆఫ్ రైజింగ్ వాటర్ పెరుగుతూ వచ్చింది అండ్ అది పెరుగుతూ ఒక ఫ్లాష్ ఫ్లడ్ లాగా మారిందనమాట. టిబెట్ లో అయితే 550 మంది మిస్సింగ్ అండ్ బేసిక్ గా బోత్ సైడ్స్ ఆఫ్ బార్డర్, నేపాల్ టిబెట్ బార్డర్ లో దగ్గర దగ్గర ఇండియా నుంచి కూడా 178 మంది టూరిస్టులు, 65 అమెరికన్లు అండ్ 30 మంది ఫ్రమ్ యూకే అండ్ అంతేకాకుండా ఆర్మీ అండ్ పోలీస్ వాళ్ళు కూడా మిస్ అయిపోయారు అనమాట. సో అది సంగతి. సో ఇన్ దిస్ సినారియో ద సివిరిటీ గురించి కొంచెం చెప్పాలి అంటే లిటరలీ ఉత్తరప్రదేశ్ సైడ్ రివర్ లో కొట్టుకుంటూ కొన్ని ఏనుగులు వచ్చాయన్నమాట. సో దే ఆర్ స్టిల్ గెస్సింగ్ దట్ ఇవి ఆ నేపాల్ బార్డర్ సైడ్ నుంచి కొట్టుకొచ్చాయని. అది సో ఆ వరదలో ఎంత బీభత్సం జరిగింది, ఏం జరిగింది అనేది నిజంగా తెలుసుకోవడానికి తెలియాల్సింది. బట్ మీన్ వైల్ టు ఆర్ ఫెలో బార్డర్ పీపుల్ కి ఇండియా సైడ్ నుంచి ఇవ్వాల్సిన హెల్ప్ అయితే గవర్నమెంట్ అందిస్తుంది, ఫుడ్ గానీ వాట్ ఎవర్ హెల్ప్ దట్ ఇస్ నీడెడ్. యా థింగ్స్ అయితే మాత్రం కొంచెం అలార్మింగ్ సైడ్ లో ఉన్నాయి. టు యాక్చువల్లీ సెటిల్ డౌన్ ఇట్ విల్ టేక్ అ వైల్. పొద్దు పొద్దున ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాను ప్యానిక్ చేయడానికి కాదు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యు గైస్ నో అబౌట్ ఇట్ అండ్ యా దట్స్ వాట్ హ్యాపెండ్. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడైతే మాత్రం కొంచెం మూడ్ లైట్ చేస్తూ ఐ గివ్ యూ ఈజీ బ్రీజీ సాంగ్, ఆఫ్టర్ దట్ విల్ టాక్. రేడియో సర్బీ 107.9 3 డాలర్స్ నెంబర్ 1 రేడియో స్టేషన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Manabadi class.
3: Amma, Old MacDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap?
6: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్. ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursu.com.
7: 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు go. Hareli, Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
8: Yes, we are back. Dev Dhanadhan Avinash, studio of W Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 Shikri, Dallas number 1 radio station. Koncha confusion nadustundi ante rakshabandhan ee roju chesukovala rep chesukovala ani cheppi mundaithe maa intlo ఇది రాఖీ పౌర్ణమి కాదు, దాంతో పాటు జంజాల పౌర్ణమి అని చెప్పి ఇంకోటి ఉందని చెప్పి మార్నింగ్ నా చేత ఒక వైట్ థ్రెడ్ మార్పించారనమాట, తలస్నానం చేపించి. సో పౌర్ణమి అయితే ఆల్రెడీ వచ్చేస్తుంది. సో యూ కెన్ సెలబ్రేట్ ఇట్ టుడే అని కొంతమంది అంటున్నారు. లేదు, ఈ రోజు బాస్ మధ్యలోంచి అడిగితే మొత్తం మనకు హాలిడే అనిపిస్తుంది, రేపు సెలబ్రేట్ చేసుకుందాం అని ఇంకొంత మంది అంటున్నారు అనమాట. ఏమంట కాబట్టి ఏ సెలబ్రేట్ చేసుకుంటారు, మనసులో ఫీలింగ్ ఇంపార్టెంట్ అంటే ఈ రోజు చేసుకోండి లేకపోతే రేపు అని చేసుకోండి. పౌర్ణమి అయితే టెక్నికల్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఆల్రెడీ ఉంది అన్నట్టు అంటున్నారు అనమాట. అది సంగతి. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, డాలస్ లో చాలా ప్లేస్లు ఆల్రెడీ రాఖీలతో అందంగా ముస్తాబయ్యి. అండ్ వీటన్నిటి మధ్యలో ఎలాగైతే నేషనల్ ఫ్లాగ్ రోజు కొంచెం కాన్షియస్ గా కాస్త డీగ్రేడబుల్ ఉండే ఫ్లాగ్స్ తీసుకోమని చెప్తారో, బికాస్ ఆ ఫ్లాగ్స్ ఆ రోజు మాత్రమే, దాని తర్వాత అవి ఎక్కడికి వెళ్తాయని ఎవరికి తెలియదు. అలాగే రాఖీలు కూడా మీరు ఎన్ని రోజుల వరకు కట్టుకుంటారు, ఉంచుకుంటారు అనేది ఎంత ఇంపార్టెంటో, అది ప్రాపర్లీ బయోడిగ్రేడబుల్ కాదా అనేది ఆలోచించండి. బికాస్ నేను డాలర్ కోసం కొంటారు, ఎమోషన్ తో పాటు కొంచెం లైట్ గా ఫోకస్ కూడా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. బట్ మీన్ వైల్ మంత్ ఎండ్ వచ్చేసిన డబ్బులు రెడీ చేస్తున్నారా అంటే ఇవ్వడానికి కావాలి కదా, లేకపోతే సరదా తీరిపోతుంది. లేదవి మా చెల్లెలాగో అక్కడ ఇండియాలో ఉంది అని అంటే మాత్రం కొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకోండి, వీలైతే ఎక్విటీ అది మ్యాటర్. అండ్ ఇందాక మాత్రం మా శ్రీనివాస్ గారు ఇరుముడి కట్టు నుంచి మంచి పాట, ఇరుముడి నుంచి మంచి పాటలు ఏమన్నారు, ఇరుముడి కట్టు ప్లేయింగ్ అప్ ఫర్ యూ. అండ్ సర్ప్రైజింగ్లీ బ్రదర్ సిస్టర్ బాండ్ మీద ఇప్పుడో పాత సినిమాలు కానీ రీసెంట్ గా వచ్చిన బాండ్ పాటలు చాలా తక్కువ ఉన్నాయంటో అనుకుంటున్నాను నేను. మీరేమైనా సజెస్ట్ చేస్తారా, సరదా కాల్ చేయండి 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. స్వామి

0: ఎస్ దే దనాదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. నిన్న ఓనం సెలబ్రేట్ చేస్తున్నారు రీసెంట్ గా. ఎవరైనా ఓనం సాధ్య పెట్టారా పెట్టలేదా? ఒకవేళ పెట్టకపోతే గనక ఒక వారం ఆగండి, మీరు మంచి తెలుగు ఓనం సాధ్య తినొచ్చు. అర్థం కాలేదే, ఏం లేదండి. బెతల్ హ్యామ్ కుటుంబ యూనిట్ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. ప్రేమలో డైరెక్టర్ మమితా బైజు హీరోయిన్, ఈవెన్ పాలి హీరో. సో ఒక ఇన్సైడ్ బజ్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ప్రేమలు 2 లా తీద్దామని అనుకున్నారంట. బట్ సడన్ గా మరి డోంట్ నో వాట్ హ్యాపెండ్, బేసిక్ అదే స్టోరీని కొంచెం లైట్ కట్టి ట్విస్ట్ చేసి ఒక ఏజ్ గ్యాప్ మీద ఉంటే ఎలా ఉంటుంది అన్న ఐడియాలో ఈ సినిమాని మార్చి తీశారట. అండ్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం చాలా ర్యాపిడ్ గా షూట్ చేశారు. అండ్ ప్రాపర్ ఓనం రిలీజ్ అంటే ఓనం రిలీజ్ షూట్ చేశారు. అండ్ ఇట్ ఇస్ గోయింగ్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందన్నమాట. చాలా మంది ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అని అంటారు. మరి ఇంతలా ఉందంటే ఆబ్వియస్లీ ఏం చేస్తారు, ఆబ్వియస్లీ వాళ్ళు బాగుందన్నారంటే మనం ఖచ్చితంగా చూడాలి కదా. అది కదా రూలు, అక్కడ బాగుందంటేనే మనం చూస్తాం కదా. అది సో అందుకని దాన్ని డబ్బింగ్ చేస్తున్నారు అనమాట. September 4th రిలీజ్ అవుతుంది. విశ్వనాథన్ సన్స్ తో మమితా బైజు శతాండం ఆల్రెడీ చూస్తారు. మళ్ళీ ఇంకొకసారి బ్రేక్ ఇచ్చేసి ఒక రేంజ్ లో ఎంకరేజ్ చేయొచ్చు అనమాట. అది సంగతి. సో ఆన్ దాట్ నోట్ ప్రేమలు తెలుగు నుంచి మంచి పాట వినేద్దాం. దాని తర్వాత విశ్రాంతి సంత్ నుంచి ఒక పాట కూడా రెడీ చేశా. లెట్స్ లిసన్. ఓకే, కమింగ్ అప్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ ప్రేమలు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ వింటున్నారు.
1: అండ్ ఆల్సో రీడో, వెల్కమ్ టు హైదరాబాద్.

Yes, we are back. Dev Dhanadhan Avinash to DOW Morning Bites in her only on Radio Surabhi 107.9 State 3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. So, yeah, inkoka important vishayam, especially Rakhi Jaimu to paatu మన ఇంపార్టెంట్ గెస్ట్ ని మనం మిస్ అవుతే ఎట్లా, మనం మన బ్రాండ్స్ మిస్ అయితే ఎట్లా గుర్తు చేసుకోవాలి కదా ఈ టైంలో. సో కొంచెం అట్లా రాకే అయిపోయింది, రిలాక్స్ అవుదాం అనుకున్న టైం వినాయక్ వచ్చేస్తుంది. ఓకే, తెలిసి తెలియకుండా ఆ సెలబ్రేషన్ మొదటికి మనం వెళ్ళిపోవాలి. మొన్న ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేయడం చూసాను మా స్టోరీ దిస్ వన్ వీక్ బ్యాక్. మరి ఇప్పుడు ఎంత ప్రోగ్రెస్ అని తెలియదు కానీ ఒకసారి నేను మళ్ళీ వెళ్ళి చూడాలనుకుంటున్నా. అమేజింగ్ విజువల్, అమేజింగ్ విజువల్ అంతే. సో వినాయక చవితి మా ఒక బ్యూటిఫుల్ లార్డ్ గణేశతో ఇండియా బజార్ నుంచి ఆర్డర్ చేయాలనుకుంటే ఇదే మీ సైన్, కొంచెం ముందుగానే బుక్ చేసుకోండి, ప్రీ బుక్ చేసుకోండి. సో 3 feet అండ్ 4 feet గణేష్ ఐడల్స్ ఉంటారు. సో కొంచెం అర్లీగా రిజర్వ్ చేసుకుంటే మీరు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్

ఉండొచ్చు అనమాట. లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి, దాన్ని మీరు ఏం చేయాలంటే ఇండియా బజార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ మినిట్ దాకా ఆ టైంలో ఏదో ఒకటి అవుతుంది, పక్కింటి వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు, దాంతో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటే ఓకే, బట్ ఇవ్వకపోతే పక్కింటి తిట్టుకోవాలి, మనం ఆ రోజు పూజ మూడు అంతా ఖరాబ్ అవుతుంది, ఇవన్నీ అవసరం మనకి వద్దు కదా, నాలెడ్జ్ చేయొద్దు. సో వినాయకుడిని మంచి లవ్ తో డివోషన్ తో ఇన్వైట్ చేయాలనుకుంటే ఇండియా బజార్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ముందే ప్రీ బుక్ చేసుకోండి, ఓకేనా? ప్రీ బుక్ అండర్లైన్ ద వర్డ్ ఓకే, అది మ్యాటర్. సో అప్పుడు గానీ అండర్ ప్రాపర్ గా ప్రీ బుక్ చేసుకుంటే ఏమవుతుంది, కుష్టపు కుష్టపు కుష్టపు కుష్టపు అన్న పాట పెట్టుకుని డాన్స్ చేసి మీరు

0: this pass.
1: Let's try the Ura Mas.
0: So, Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meekandistondi Project W, Effective Wealth Management Strategies. Me personalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ A2B Texas.com, perfect for dining, takeaway or full service catering.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: అవుతుంది
11: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
13: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
14: Yes, we are back. Dev Danadana Vinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. So, Nagarjun gar birthday for 2 days only. That means King 100 ki sambandhin update ravalsin time vachesindi. But pratisaru kanavaithe entante ikkada Annapurna studios daggara or fans across the places, they come to meet him or wish him. సో ఈసారి ఒఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అదేంటి అని అంటే, ఈసారి సెలబ్రేషన్స్ కానీ ఇక్కడ ఉండట్లేదు, హీఈస్ ట్రావెలింగ్. సో మీ టైం అంత వేస్ట్ చేసుకుని అయితే మీరు రావద్దు, సో హీల్ నాట్ బి అవైలబుల్ అని చెప్పి చెప్పారు అనమాట. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యాన్స్ అని చెప్పి చెప్తారు. అది సో ఒకటి మాత్రం నేను విన్న ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, టబు గారు ఉన్నారు ఈ సినిమాలో. ఓకే, టబు గారు ఉన్నారు అండ్ నిత్యం వరు వానం, ఐ థింక్ ఇఫ్ ఐ నాట్ రాంగ్, నిత్యం వరు వానం అది అనుకుంటా. సో సో అందులో తమిళ్లో ఒక సినిమా వచ్చింది అశోక్ చిలువ ఉంది. సో ఇట్స్ ట్రావెల్ బేస్డ్ ఫిలిం. సో ఆ ఫిలిం డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారంట. 100th ఫిలిం పెద్ద డైరెక్టర్ పెద్ద సెట్ లో అది ఇది అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. బట్ యు నో హీస్ నాగార్జున ఫర్ ఎ రీజన్ అండ్ హీస్ ఎక్స్పెరిమెంట్స్ కింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ఎ రీజన్. సో అలాగే ఎక్స్పెరిమెంట్స్ అలాగే ఆ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తూ ఈ సినిమా ఆ డైరెక్టర్ చేతిలో పెట్టారనమాట. అది సంగతి. సో సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా టర్న్అట్ అవబోతుంది అనేది అందరూ చాలా క్యూరియస్ గా ఉంటున్నారు. అది విషయం. సో యా డబ్బు గారు కన్ఫర్మ్, డిఎస్పీ గారు కన్ఫర్మ్ అండ్ ఆ డైరెక్టర్ కన్ఫర్మ్. లుక్ విషయం గురించి అయితే ఒక 2 డేస్ లో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. 100th సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పి అందరికన్నా ముందు మా ఇంట్లో ఎక్సైట్మెంట్ కష్టపడి ఆపలేను. మమ్మీ ఈజ్ ఎ హ్యూజ్ హ్యూజ్ హ్యూజ్ నాక్ ఫ్యాన్. షీ కాల్స్ హిమ్ నాక్. అదనమాట. ఓకే, బ్యాక్ టు బ్యాక్ రెండు నాగార్జున గారి పాటలు మీకోసం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 శ్రీ డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సౌండ్స్ లైక్ హోమ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
8: Here I am.
9: Hi, name is Aarti Patnaik. America lo mottamodati 24/7 radio, Radio Surabhi ani kotta frequency tosnaru. Ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck, Radio Surabhi.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel.
13: IPL matches aina, kotta movie release aina, news edaina, trailer aina, idiga thoduga Radio Surabhi America lo telugulustam.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
14: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
15: ప్రయాణానికి మ్యాప్, మరి వినోదానికి రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేడియో సురభి యాప్, రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
16: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో.
17: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
0: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
18: Hi, this is Vishnu Manchu. You're listening to Radio Surabhi, the first 24/7 Telugu radio network. Please tune in to 107.9 HD3 and give us all
19: your...
20: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheruvu kabothundi. Keep listening, me nestam Radio Surabhi.
8: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తొడగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
0: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
14: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
18: Hi, this is Vishnu Manchu. You're listening to Radio Surabhi, the first 24/7 Telugu radio network. Please tune in to 107.9 HD3 and give us all your love.
15: Dayananiki map mari vinodaniki Radio Surabhi app download chesukondi. Radio Surabhi app. Radio Surabhi.
2: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
19: Nallantu tella chira appo arachakam.
20: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to, meeku marinta chelu kaabothu, keep listening me next on Radio Surabhi.
10: Hi, nenu mee nalugo simham Sai Kumar, Radio Surabhi, motta modati 24/7 Telugu radio in America, 107.9 FM, HD3 lo, meeku andubatlo, vinandi, enjoy cheyandi, Radio Surabhi, mee Telugu nest.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
11: Radio Surabhi.
2: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
21: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna. బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
21: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఓయ్ బిర్యానీ తింటావా?
22: మర్చిపోయావా? ఐ యామ్ ఆన్ ఎ డైట్. Salad.
2: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
22: Inti rendu order chestunava?
2: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to double ka meeta free.
22: Sharing is caring. Telusa?
2: M&M 1900 Marketplace Boulevard, Irving.
23: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
21: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
23: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
21: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబీ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
18: గిల్టీ యువర్ ఆనర్.
24: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
18: ఎస్,
24: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
18: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babuchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Babuchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babuchicaterers.com. Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
11: Radio Surabhi.
2: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.

రేడియో సురభి శ్రోతలందరికీ నమస్కారం. మీ ప్రియమైన రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమవుతున్న వాణి ఫ్రమ్ బ్యాంకోర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తూ వారి చిత్రాలలోని ఎన్నో అందమైన పాటలతో మీ ముందుకు వస్తున్నాను మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రముఖులు సప్త స్వరాలకు సౌందర్యం చేకూర్చి అమృత ధారల వంటి స్వరంతో శ్రోతల మనసులను మైమరిపింపజేసిన గాన సరస్వతి, సంగీత ప్రపంచపు మణిహారం, మన అందరి అభిమాన నేపథ్య గాయనీమణి శ్రీమతి పులపాక సుశీల గారి గురించి తెలుసుకుంటూ వారి చిత్రాలలోని పాటలు

సుశీల గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో 13 నవంబర్ 1935 జన్మించారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత సుశీల గారు మహారాజా సంగీత కళాశాలలో చేరారు. ఆ సమయంలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. చాలా చిన్న వయసులోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ లో సంగీతంలో డిప్లొమా కూడా పూర్తి చేశారు మన సుశీల గారు. సంగీతాన్ని ఇష్టపడి కుటుంబంలో జన్మించిన సుశీల గారు చాలా చిన్న వయసులోనే అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. ఆమె తన పాఠశాలలో మరియు విజయనగరం పట్టణంలో జరిగే అన్ని సంగీత పోటీలలో పాల్గొని అందరి హృదయాలను చూరగొన్నారు. ఆల్ ఇండియా రేడియో వారు ప్రైవేట్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కోసం కొన్ని పాటలు కూడా

సలహాదారితో యుగళగీతం పాడారు. దీని ఫలితంగా ఏబిఎం స్టూడియోస్ లో వారి ప్రొడక్షన్ కోసం మాత్రమే పాడేట్లుగా స్థిరమైన నెలవారీ జీతంతో ఉద్యోగాన్ని పొందారు. ఇప్పుడు సుశీల గారు బాలుగారితో పాడిన అద్భుతమైన గీతాన్ని విందాము.

ఏవిఎం స్టూడియో యజమాని ఏవి మొయ్యప్పన్ గారు సుశీల గారి తమిళ ఉచ్చారణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఒక తమిళ శిక్షకుడిని నియమించారు. ఆ విధంగా సుశీల గారు సంగీతంతో పాటుగా భాషపై పట్టు పెంచుకున్నారు. పి లీల, ఎంఎల్ వసంతకుమారి, జిక్కీ గార్ల వంటి ప్రముఖ మహిళా గాయనీమణుల ఆధిపత్యంలో 1950లలో సంగీత రంగంలోకి ప్రవేశించడం కొత్త వారికి అంత సులభం కాదు. అయినప్పటికీ సుశీల గారు తమ ప్రత్యేకమైన మరియు స్పష్టమైన గాత్రంతో తనదైన ముద్ర వేసుకున్నారు. 1955వ సంవత్సరంలో సుశీల గారు తమిళం మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో తమ బ్యాక్ టు బ్యాక్ హిట్ పాటలతో ప్రజాదరణ పొందారు. ఇప్పుడు మరో చక్కటి పాట మీకోసం.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: Radhika, next week my office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ee tension padakunda, just trust Swadeshi.
6: Oi, biryani tintava?
7: Marchipoyava? I am on a diet. Salad.
6: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
7: Inti rendu order chestunava?
6: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus, vala special live handi biryani to double kamita free.
7: Sharing is caring. Telusa?
6: M&M 1900 Marketplace Boulevard, Irving.
8: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
11: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
12: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్,
13: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
12: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
14: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
11: What is this address again?
14: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
15: Love is blue prerenato srishtinchina keetam. ఈ రేయి తీయనిది అనే తొలి రేయి పాట పాణిశ్రీ గారు మరియు హరినాథ్ గారి మధ్య చిత్రీకరించిన కీరవాణి రాగంలో సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో సినారే గారు రచించగా బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట.

సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ బ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల, సంగీత ప్రపంచపు మణిహారం, మన అందరి అభిమాన నేపథ్య గాయనిమణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన సుశీల గారు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, సంస్కృతం, సింహళి, బెంగాలీ, పంజాబీ, తుళు మరియు ఒరియాలలో అనేక పాటలు పాడి అందరి ప్రియ గాయనిగా పేరు తెచ్చుకున్నారు. సుఖదుఖాల చిత్రం నుండి దేవులపల్లి గారి సుమధుర సుస్వరాల మల్లెల గీతానికి ఎస్పీ కోదండపాణి గారు సంగీతం అందించగా, సుశీల గారు కోకిల స్వరంతో పాడిన ఈ పాట అందరికీ నచ్చిన పాట. అదే పాట ఇప్పుడు మనం

మరణ మృదంగం అనే చిత్రాన్ని ఎండమూరి గారి మరణ మృదంగం నవల ఆధారంగా 1983లో రూపొందించిన చిత్రం. అందులో మనం వినబోయే పాటకి సంగీతాన్ని ఇళయరాజా గారు అందించగా, మేటూరి గారు రచించిన ఈ పాటని బాలు గారు మరియు సుశీల గారు పాడారు. అదే పాట

సుశీల గారు భారతీయ భాషల్లో అత్యధిక పాటలు పాడినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండింటిలోనూ తమ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సత్యభామను తలుచుకోగానే మనకు నేటికి ఏనాటికి గుర్తొచ్చే విధంగా అత్యద్భుతంగా నటించిన జమున గారు మరియు అంతే అద్భుతంగా పాడిన సుశీల గారు గుర్తొస్తారు. శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి పెండ్యాల రాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో స్థానం నరసింహారావు గారు రాసిన ఈ పాట

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: I have.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: లేత మనసులు చిత్రంలో దాశరథి గారు రచించిన పాటని పిబి శ్రీనివాస్ గారు, సుశీల గారు పాడగా, ఈ పాట ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ ఎప్పటికీ అందరూ మెచ్చే MS విశ్వనాథన్ గారి గీతం. అదే గీతం.

వనవాసం చిత్రంలో ద్రౌపది భీమసేనుడితో కలిసి దంతమాధవ పర్వత వనసీమలో విహరించే వేళ చిత్రీకరించిన ఈ గీతాన్ని సముద్రాల గారు రచించగా ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించి సుశీల గారితో పాడిన ఈ పాట

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల, సంగీత ప్రపంచపు మణిహారం, మన అందరి అభిమాన నేపథ్య గాయని మణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన
1: బ్రహ్మ విఠలాచార్య గారు నిర్మించిన రాజకోట రహస్యం చిత్రం నుండి విజయకృష్ణమూర్తి గారి స్వరకల్పనలో ఘన్సల్ గారు సుశీల గారు పాడిన ఈ

ప్రముఖ దర్శకులు ఆదిత్య సుబ్బారావు గారు తమిళంలో నిర్మించిన కుముదం చిత్రం ఆధారంగా తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారుల జంటతో నిర్మించిన చిత్రం మంచి మనసులు. దాశరథి గారి రచనలో, స్వరబ్రహ్మ కెవి మహదేవన్ గారి సంగీతంలో, ఘన్సాల్ గారు సుశీల్ గారు పాడిన ఈ పాట

చక్రవర్తి చిత్రం నుండి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారి పద రచనలో ఇప్పటికీ అందరి అభిమానాన్ని చూరగన్న సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

తనకు కావలసిన సంగీతాన్ని గాయని గాయకుల వద్ద నుండి ఎలా రాబట్టాలో ఎరిగిన సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు. దాని ఫలితమే ఆ మధుర గేయాలను మనకు అందించగలిగారు. అలాంటి కోవకు చెందినవే శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో మీరజాల గలడా నాయానతి, దానవీర శూరకర్ణ చిత్రంలో చిత్రం భళారే విచిత్రం అనే గేయాలు. దానవీర శూరకర్ణ చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా బాలు గారు మరియు సుశీల గారు పాడిన ఈ పెండ్యాల గారి పాట ఇప్పుడు విందాము.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: Kavintalaki, Kerintalaki. Of address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వేరే ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
12: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
13: చందు, మరి వండనా?
12: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
13: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
12: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
14: గంధర్వరాజు గయుడు కారణంగా నర నారాయణుల మధ్య జరిగిన సమరమే శ్రీకృష్ణార్జున యుద్ధం. శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావు గారు, అర్జునుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారు, సుభద్రగా వి సరోజ గారు చక్కని అభినయం ప్రదర్శించారు. అదే శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతంలో, పింగళి గారి రచనలో ఘన్సోల గారు, సుశీల గారు పాడిన ఈ ప్రేమ గీతం.

సర్వజనంలో చురుకుదనం చూపే విశ్వనాథం గారు 1963లో విడుదలైన అనువాద చిత్రం కన్నడలో శుద్ధ సారంగిలో స్వరపరిచిన మనం వినబోయే గీతాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా గాన సుధాకరుడు డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు సుషీణ గారితో పాడిన ఈ గీతం మీకు సమర్పిస్తున్నాను.

0: వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణీ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల సంగీత ప్రపంచపు మణిహారం మన అందరి అభిమాన నేపథ్య గాయనిమణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన
1: సంగీత సాహిత్య నృత్య ప్రధానమైన సప్తపది చిత్రం నుండి వేటూరి గారు రచించగా కెవి మహాదేవన్ గారి సంగీతాన్ని అందించిన బాలుగారు సుశీల గారు పాడిన ఆ సింధు భైరవి రాగాన్ని ఇప్పుడు మనం వింటాం.

1955 నుండి 1960లో మరియు 1970 నుండి 1985 వరకు నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలలో పాడిన సుశీల గారు ఎన్నో మంచి గీతాలను వారి సుమధుర స్వరంతో మనకు అందించారు. ప్రముఖ తమిళ సంగీత విద్వాంసులు విశ్వనాథన్ రామమూర్తి గారి జంట సుశీల గారి స్వరంలో తమిళ సినిమా చరిత్రలో కొన్ని ఎవర్ గ్రీన్ పాటలను స్వరపరిచారు. తెలుగులో ప్రశంసలు పొందిన గాయకులు ఘంటసాల గారు, తమిళంలో టిఎం సౌందరరాజన్ గారు మరియు కన్నడలో పిపి శ్రీనివాస్ గారులతో ఆమె పాడిన యుగల గీతాలు దక్షిణ భారత సంగీత పరిశ్రమలో యుగల గీతాలకు ఒక ప్రత్యేక స్థానాన్ని అందించాయి. ఆమె టిఎం సౌందరరాజన్ మరియు విశ్వనాథ రామమూర్తి గారులతో కలిసి వందల కంటే ఎక్కువ పాటలను రికార్డ్ చేశారు. ఎడకల్లు గుడ్డిడ మేలే చిత్రం కోసం సుశీల గారు రచించిన బ్లాక్ బస్టర్ కన్నడ పాట భారతీయ సినిమాలోని టాప్ 10 ఎవర్ గ్రీన్ పాటల జాబితాలో చేరింది. నటి జయంతి గారితో ఆమె కలయిక కర్ణాటకలో చాలా ప్రాచుర్యం పొందింది. ఏకవీర చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా కెవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారితో సుశీల గారు పాడిన ఈ మధురమైన గీతం మీకోసం.

పొంగల సీతారామ శాస్త్రి గారి కళ్ళ నుండి జాలువారిన ఈ స్వర్ణకమలం చిత్రంలోని సుశీల గారు బాలుగారితో పాడిన ఇళయరాజా గారి గీతాన్ని ఇప్పుడు విందాము.

ముత్యాల ముగ్గు చిత్రం నుండి గుంటూరు శేషేంద్ర శర్మ గారు రచించిన ఈ గీతాన్ని కెవి మహాదేవన్ గారి స్వరకల్పనలో సుశీల గారు ఎంతో ఆర్తతతో పాడారు. అదే పాట ఇప్పుడు

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు, దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. Way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: సంగీత సాహిత్యాల అపురూప సంగమం మేఘ సందేశంలో సాహితీ ప్రియులందరినీ మురిపించారు వారి రచనలతో వేటూరి గారు. రమేష్ నాయుడు గారు స్వరపరిచిన ఈ సింధుపైరవిని సుశీల గారి గారు అందాము.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ బ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల, సంగీత ప్రపంచపు మణిహారం, మన అందరి అభిమాన నేపథ్య గాయని మణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన చిత్రం నుండి సత్యం గారి సంగీతంలో సుశీల గారు పాడిన ఈ మల్లెమాల గారు రచించిన

మంచి చెడు చిత్రం నుండి విశ్వనాథన్ రామ్మూర్తి గారుల సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ గారి రచనలో ఘన్సాల గారు సుశీల గారు పాడిన ఈ పాట.

1980 రెండులో విడుదలైన నాలుగు స్తంభాలట చిత్రంలో వేటూరి గారి సాహిత్యానికి మకుటంగా పిలువబడే పాటకి రాజనాగేంద్ర గారు అందించిన అతి మధురమైన సంగీత సుధ స్వర ప్రియులను ఆనంద పారవశ్యంలో ఓలలాడించింది. బాలుగారు, సుశీల గారు అంతే మధురంగా పాడిన అదే పాట

భారతదేశంలోని 4 రాష్ట్రాలలో దాదాపు అన్ని అవార్డులను గెలుచుకున్నారు. కెవి మహాదేవన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఎల్ వైద్యనాథ్, లక్ష్మీ కిరణ్ మరియు ఎస్ఎల్ వంటి సంగీత దర్శకులతో కలిసి హిందీ పాటలను కూడా పాడారు. మనోహర్, అభిజిత్ వ్యాపారి, జి దేవరాజన్, ఎస్ఎస్ త్రిపాఠి మరియు ఇళయరాజా గారి కోసం కొన్ని ముఖ్యమైన పాటలు పాడారు. ప్రేమించి చూడు చిత్రం నుండి మాస్టర్ వేణు గారి స్వరకల్పనలో, దాశరథి గారి కళ నుండి జాలువారగా పిబి శ్రీనివాస్ గారితో సుశీల గారు పాడిన ఈ మధురమైన గీతం

0: win.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
7: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
11: నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 200వ చిత్రం, దాసరి నారాయణరావు గారు నిర్మించిన మేఘ సందేశం చిత్రం. 4 జాతీయ పురస్కారాలు, 1 స్వర్ణ నంది, 1 ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్న మేఘ సందేశం చిత్రం నుండి రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుండి జాలువారగా సుశీల గారి గళంలో ఇప్పుడు వింటారు.

గారు ఆత్మబలం చిత్రంలో పాట రాయడానికి ఎంతో ప్రయత్నిస్తున్న సమయంలో కారులో వెళ్తున్నప్పుడు చినుకులు పడడం ప్రారంభమయ్యాయట. అప్పుడు ఒక పడుచు పిల్ల తలపై కొంగు కప్పుకుని చెట్టు నీడకు పరుగెట్టడం చూసి ఆ సందర్భంలోనే చిటపట చినుకులు పాట రాశారట. కేవీ మహదేవన్ గారి సంగీతంలో ఘంటసాల మాస్టర్ గారు సుశీల గారు పడిన ఆ వాన గాన చరిలో

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణీ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల, సంగీత ప్రపంచపు మణిహారం, మన అందరి అభిమాన నేపథ్య గాయనిమణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన చక్రవాకం చిత్రం నుండి కెవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ గారు ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతూ వెళుతోంది అంటూ రచించగా సుశీల గారు రామకృష్ణ గారితో పాడిన పాట మనం

వరకు మనం విన్న పాటలకి భిన్నంగా సంబరాల రాంబాబు చిత్రంలో సుశీల గారి గయ్యాళి గడుసు కంఠాన్ని రాజశ్రీ గారి హాస్య గీతంలో పిఠాపురం నాగేశ్వరరావు గారితో కలిసి వి కుమార్ గారి సంగీత సారథ్యంలో పాడారు. అదే పాట

తెనాలి రామకృష్ణ చిత్రం నుండి విశ్వనాథ రామ్మూర్తి గారి స్వరకల్పనలో జయదేవుని అష్టపది మోహన రాగంలో సమ్మోహనంగా ఆలపించారు సుశీల గారు. అదే అష్టపది ఇప్పుడు విందాము.

0: కథా నాయకురాలి చిత్రం నుండి ఆకుల అప్పలరాజు గారి సంగీత సారథ్యంలో కోని విజయరత్నం గారు రచించిన ఈ గీతాన్ని బాలు గారు మరియు సుశీల గారు పాడారు. అదే పాట ఇప్పుడు మనం విందాం.
1: చాలు కా.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com.
4: ఇది కథానిక.
5: భీమవరంలో ఒక ప్రాబ్లమ్ హోటల్ రూమ్ లో ఉంది. ఇంత రెడీ అయితే రెడీ అవుతుంటే ఊరికి టీవీ నడుస్తుంది అనమాట. అప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ చదువుతున్నారు, ఇలా స్క్రోలింగ్ వస్తుంది. రెడీ అవుతుంటే అప్పుడే అనౌన్స్ చేస్తుంటే లిస్ట్ జస్ట్ మామూలుగా క్యాజువల్ గా సమ్ న్యూస్ ఛానల్ నడుస్తుంది. నేను మామూలుగా రెడీ అవుతున్నా ప్రోగ్రామ్ కి, లిస్ట్ అంతా చదువుతుంటే గాయని అని నా పేరు చెప్పేసేటప్పటికి అసలు ఫస్ట్ అక్కడ న్యూస్ లోనే విన్నాను. తర్వాత ఆ ప్రోగ్రామ్ లో ఆ రోజు శ్రావణ భార్గవి, అంజనా స్వామి వీళ్ళందరూ ఉన్నారు. వెంటనే ఆ ప్రోగ్రామ్ లో ఇట్ వాజ్ అ కాలేజ్ షో, సో వాళ్ళు ఆ పాట ఫస్ట్ వెళ్తున్న ఆ పాట ప్రెసెంట్ చేయమని ఇంకా
6: హడావిడంతా చేస్తారు. చాలా స్పెషల్ పాట చుట్టూ తిరిగింది అంతేనా?
5: అంతేనా.

మ్యూజికలీ యోర్స్ విత్ జేఎస్వి షో ఇక నుంచి మాళవిక చేయబోతోంది. వాట్, అరే అసలు ఇదేం డెసిషన్? ఇప్పటివరకు జేఎస్వినే కదా, అంటే నేనే కదా ఈ షో చేస్తోంది. బట్ కాదు, ఫర్ ఎ చేంజ్ ఈ షో మాళవిక చేయబోతోంది. ఎందుకు, ఏమిటి ఈ డీటెయిల్స్ అని తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్వి.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ JSP, బ్రాట్ టు యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.
1: నాకేం తెలుసు,
0: యాక్చువల్లీ ఇదే మ్యాజికల్ వాయిస్ అక్కడ రిపీట్ అయ్యి అందరి మనసులో ముద్రించుకుపోయింది. మరి అదే వాయిస్ ఇక్కడ ఉంది కదా, ఎందుకు ఓం నమ వెంకటేశాయలో రాలేదు మా అక్క?
1: ఐ డోంట్ నో, ఇట్ ఇస్ ఆల్వేస్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ డెఫినెట్లీ. సో ఆయన ఎవరు కరెక్ట్ అనుకుంటే వాళ్ళతో పాడించుతారు, ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే నా పెళ్లి అయిన తర్వాత, నా పెళ్లి అయిన టైంలో మా హస్బెండ్ ఢిల్లీలో ఉండేవారు.
0: ఓకే.
1: ఆయన పేరు కృష్ణ. సో ఢిల్లీలో నేను ఢిల్లీ వెళ్ళటం, బట్ ఆల్రెడీ నేను ఇక్కడ కమిట్ అయిన షోస్ స్వరాభిషేకం అండ్ సూపర్ సింగర్ షూటింగ్ అవుతూ ఉన్నాయి. ఎవ్రీ వీక్ షూట్, రెండు ప్యారలల్ గా షూట్ జరుగుతోంది. సూపర్ సింగర్ అయితే ఎన్నో ఎన్నో వారాలు పాటు నడిచింది, అందరికి తెలుసు సూపర్ సింగర్ 7. సో అది నడుస్తుంది, ఇటు స్వరాభిషేకం నడుస్తుంది. సో నేను ఢిల్లీ నుంచి ప్రతి 3-4 రోజులకి ఒకసారి ఇటు రావటం, ఇక్కడున్న కమిట్మెంట్స్, రికార్డింగ్స్ అన్ని ఫినిష్ చేసుకోవటం. షోస్ ఆ టైంలో చాలా ప్రోగ్రామ్స్ కూడా నడిచేవి వేరే వేరే, గుంటూరులో, విజయవాడలో, విశాఖపట్నం, ఇవన్నీ నడుస్తుండే. వాటి మధ్యన ఇవి ఫినిష్ చేసుకోవటం, వెంటనే కొంచెం గ్యాప్ రాగానే అటు వెళ్ళటం, ఒక 2-3 రోజులు మళ్ళీ ఇటు రావటం. ఇదంతా మా ఆయన చూసి, అయ్యో చాలా ఇబ్బంది పడుతుంది, ఇంటి 2-3 రోజులకి ఒకసారి ప్రయాణం చేయాల్సి వస్తుంది అని తను హీ చోస్ టు మూవ్ టు హైదరాబాద్. సో స్వీట్ ఆఫ్ హిమ్. అందుకని అప్పుడు హైదరాబాద్ మూవ్ అయిపోయాడు. ఆ సంవత్సరమే ఒక 7-8 మంత్స్ ఉన్నాం ఏమో ఢిల్లీలో. ఆ 7-8 మంత్స్ లో ఏమిటి, నేను ప్రతి 3-4 రోజులకి హైదరాబాద్ వస్తూ ఉండేదాన్ని. అయితే ఈ ప్రాసెస్ లో నేను ఎక్కడున్నా అంటే ఢిల్లీలో ఉన్నా, ఢిల్లీలో ఉంటాడు తను, ఢిల్లీలో ఉన్నా. ఆ తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో, మీరు ఫస్ట్ కలుసుకున్నది ఎక్కడ అంటే లండన్ లో మేము ఫస్ట్ టైం మీట్ అయ్యాము, నేను ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు తన్ని కలుసుకున్నా అని చెప్పటం. లండన్ లో ఫస్ట్ టైం నేను ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు తన్ని కలుసుకున్నా అని చెప్పటం. ఈ ఢిల్లీ, ఈ లండన్ అన్నది ఇంకా నేను యూకే లో సెటిల్ అయిపోయాను, నేను ఇండియాలో ఉండట్లేదు. ఆర్ నాతో మాట్లాడి ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీలో ఉంటున్నాను, హైదరాబాద్ లో ఉండట్లేదు అనేది ఒక రూమర్. ఎవరు ఎందుకు స్ప్రెడ్ చేశారు, నేను డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ప్రతి 2 రోజులకి సరే ఢిల్లీ నుంచే రావటం ఇబ్బంది, అలాంటిది యూకే నుంచి ఎవరన్నా ఆల్రెడీ నడుస్తున్న స్వరాభిషేకానికి, సూపర్ సింగర్ కి ప్రతి 2 రోజులకి యూకే నుంచి ఎవరైనా ఎలా రాగలరు, రాలేరు. ఇట్స్ ఆబ్వియస్ దట్ ఐ వాజ్ లివింగ్ ఇన్ ఇండియా. కానీ పేపర్లు కూడా రాశారు యుఎస్, యూకే. దాంతో అది ఒక మిస్లీడ్ అయ్యి నేను ఇక్కడ ఉండట్లేదు అన్నది చాలా రూమర్ స్ప్రెడ్ అయింది.
0: వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ నీకు ఓం నమో వెంకటేశాయలో మేబీ కీరవాణి గారు పిలవకపోవడానికి, లేదా ఆయన నువ్వు ఇక్కడ అందుబాటులో లేవనుకోవడానికి
1: చాలా ఆస్కారం,
0: లేవనుకోవడమే ఆస్కారం. స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వి.

0: Vintunaru musically yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: Oka aata adukundama?
2: Yes, yes.
1: Ready?
2: Ready,
1: so,
2: always.
1: So, aata peru Sapa. Aata pere Sapa. Sa ante sahasam, pa ante paata. Adi.
2: Truth or dare lang.
1: Idi musical, ide. Sapa.
2: Ente yali?
1: ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు ముందుగా నంది అవార్డు వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ ఎగైందా నీకు స్వరాల పాట పాడడం అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అండ్ వేణుమాధవ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ నాకు నువ్వు నేర్పించిన పాటలలో లాస్ట్ ఫ్రేజ్ ఆఫ్ వేణుమాధవ వన్ టైం
2: నాకు నేర్పించాను
1: అక్కడ నాకు గుర్తుంది అక్క లాస్ట్ ఫ్రేజెస్ లో స్వరాలు నాకు ఒక టూ ఫ్రేజెస్ నాకు నేర్పించావు ఒక రియాలిటీ షోలో హడావిడిగా పాడాలి సూపర్ సింగర్స్ 8 ఐ గెస్ ఇఫ్ మై గెస్ అప్పుడే ఈ పాట లైక్ దీని గురించి కొన్ని ఎక్స్పీరియన్సెస్ నువ్వు చెప్తున్నప్పుడు అంటే ఇలాంటి పాటలు బాగుంటాయి ఇవి ఎలా పాడాలి ఎలా ప్రెజెంట్ చేయాలి సింగర్స్ అనేది సో ఈ ఎక్స్పీరియన్సెస్ చెప్తావు సో అలాంటి పాట నీ కెరియర్ లో రాజన్నలో అమ్మ అవని సో ఆ మోహన రాగంలో ఉన్నటువంటి పాట మా అందరి కోసం ఒక్కసారి ఆలపిస్తే

ఈ పాట రెహమాన్ గారి వందే మాత్రం ఎంత ఫేమస్. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ప్రతి పేట్రియాటిక్ సాంగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ అమ్మావని, ఒక ఐదారు మంది ఉంటే ఐదారు మందిలో నలుగురన్నా అమ్మావని పాడేవారు. అంత అంటే ఈ సాహిత్యం కానీ ఆ సిచ్యువేషన్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు they will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, we cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Me naluguru eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, క్వాంటిటీ లో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com, perfect for dine-in, takeaway or full service catering.
0: Vinchinaru musically yours with me, EJSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
8: Rehman gari vande matram enta famous o ee paata release ayin tarvata prati patriotic song competition lo first amma avani oka aidaru mandi unte aidaru mandi nalugurana amma avani paadevaru. అంత అంటే ఈ సాహిత్యం కానీ ఆ సిచ్యువేషన్ మేబీ యానీ యాక్షన్ కానీ ఈ పాట పాడిన నువ్వు కానీ అందరి కళ నిండిపోయింది. ఇట్స్ అ బ్లాక్ లిస్ట్. సో ఈ పాట గురించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటే సాప ఆట ఆడేద్దాం.
9: అమ్మ అని ఫస్ట్ రికార్డింగ్ అయిపోయింది, ఇంకొన్ని స్వరాలు యాడ్ చేయాలని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిలిపొచ్చినప్పటికీ నాకు జలుబు చేసింది. సో మొదటి గొంతుకి ఇప్పటి గొంతుకి తేడా వచ్చి మ్యాచ్ అవ్వదేమో అని నేను చాలా కంగారు పడ్డా. బట్ అలాంటిది ఏం లేకుండా సీమ్లెస్ గా అయిపోయింది రికార్డింగ్. చక్కగా రిలీజ్ అయింది పాట, అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయి, పాజిటివ్
8: రియాక్షన్. మనసుకి అనిపించింది అక్క ఇది అవార్డ్ వస్తుంది, లైక్ ఇట్స్ అన్ అవార్డ్.
9: అమ్మో, అవార్డ్ వరకు నేను అసలు ఏం ఆలోచించలే. చెప్తున్నా సెకండ్ టైం మళ్ళీ పాడేటప్పుడు అయ్యయ్యో జలుబు ఇవాళ్లే చెయ్యాలా, అదేమో ఆ గొంతుక్కి గొంతుక్కి సెట్ అవ్వదేమో, మొత్తానికి పాట తీసేస్తారు, ఇదే గోల తప్ప అవార్డ్ వరకు ఎవరు ఆలోచిస్తారు.
8: బట్ వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? అవార్డ్ వచ్చిన తర్వాత వాట్స్ యువర్ ఫీలింగ్?
9: వచ్చిన రోజు నేను భీమవరంలో ఒక ప్రోగ్రామ్ హోటల్ రూమ్ లో ఉండి రెడీ అయితే రేడియో అవుతుంటే ఊరికి టీవీ నడుస్తుంది అనమాట. అప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ చదువుతున్నారు, నా స్క్రోలింగ్ వస్తుంది. రెడీ అవుతుంటే అప్పుడే అనౌన్స్ చేస్తుంటే లిస్ట్, జస్ట్ మామూలుగా క్యాజువల్ గా సమ్ న్యూస్ ఛానల్ నడుస్తుంది, నేను మామూలుగా రెడీ అవుతున్నా ప్రోగ్రామ్ కి, లిస్ట్ అంతా చదువుతుంటే గాయని అని నా పేరు చెప్పేసేటప్పటికి అసలు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ అక్కడ న్యూస్ లోనే విన్నాను, తర్వాత ఆ ప్రోగ్రామ్ లో ఆ రోజు శ్రావణ భార్గవి, అంజనా సౌమ్య వీళ్ళందరూ ఉన్నారు. వెంటనే ఆ ప్రోగ్రామ్ లో ఇట్ వాజ్ అ కాలేజ్ షో, సో వాళ్ళు ఆ పాట ఫస్ట్ వెళ్తున్న ఆ పాట ప్రెసెంట్ చేయమని ఇంకా ఏదో హడావిడంతా
1: చేస్తారు. చాలా పాట చుట్టూతానే తిరిగింది
9: అంతేనా.
1: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యోర్స్ విత్ మీ జయశ్రీ.

0: Vinchidaru musically yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: Coming back to Sapa again. So Sahasama Pata.
2: Oho, ninchukovali. Sahasam cheddam.
1: Vah.
2: Pata padedega.
1: Ka. Neeku oka flying kiss. Maamulu kiss kuda kadu.
2: థ్యాంక్ యూ.
1: ఓకే, సాహసం సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి అక్క, ఇప్పుడు నువ్వు ఉన్న పళంగు ఒక సింగర్ కి కాల్ చేయాలి. కాల్ చేసి మాట్లాడాలి, అందు నా షో గురించి మాట్లాడాలి. ఓకే, డన్.
2: ఓకే, శ్రీకృష్ణ చెప్తా. వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. హలో, హాయ్. నేను ఒక షోలో ఉన్నా, వైష్ణవి మ్యూజికల్లీ యువర్స్ అనే షోలో. అయితే నాకు అక్కడ ట్రూత్ ఆర్ డేర్ లో ఒక డేర్ వచ్చింది, ఎవరన్నా ఫ్రెండ్ కి సింగర్ ఫ్రెండ్ కి కాల్ చేయాలని. సో నేను మీకు ఇప్పుడు కాల్ చేశాను. వైష్ణవి ఓకేనా?
3: హాయ్ వైష్ణవి.
2: హాయ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవి ఎప్పుడు వస్తారు మ్యూజికల్ ఇయర్స్ కి అని అడుగుతుంది. మీరు మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. బాయ్ బాయ్ బాయ్.
1: థ్యాంక్ యూ సో మచ్ అంటే కృష్ణాన్ని ఎత్తుతారు అనుకోలేదు.
2: ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక టైంలో వి డెఫినెట్లీ టాక్ టు ఈచ్ అదర్. అంత మంచి ఫ్రెండ్స్ మేము. ఏ కష్టం వచ్చినా తిట్టుకున్నా కొట్టుకున్నా ఫోన్ అయితే చేస్తాం. ఎక్కడున్నా, యుఎస్ లో ఉన్నా, యూకే లో ఉన్నా, వీల్ డెఫినెట్లీ కాల్ ఈచ్ అదర్.
1: వెరీ లాంగ్ ట్రావెల్ కదక్క మీరు, కృష్ణన్న.
2: అవును, ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు. బట్ కొంత నాకు చాలా మంచి ఫ్రెండ్ కారుణ్య సింగర్స్ లో. బట్ నేనే రోజు ఏం మేము మాట్లాడుకోము, మేము బట్ మాట్లాడామంటే ఇంకా గంటలు. ఇంకా ఇంట్లో కలిసామంటే మేము వాడి ఇంటికి వెళ్ళటం కానీ, వాళ్ళు మా ఇంటికి రావటం కానీ అంటే ఒక పండుగ ఆ రోజు. ఇంకా డిక్షనరీ ఆడుకోవడాలు, డంషరాజ్ ఆడాలు, మంచి మంచి వంటకాలు చేసుకుని తిండాలు, అందరూ ఫోన్లు పక్కన పెట్టేస్తాం. హాయిగా ఒక మంచి చాలా రోజుల తర్వాత కలిసినట్టు హ్యాపీగా ఆటలు ఆడుకోవడం, మంచి భోజనం చేయడం, ఇదే ఉంటుంది అన్నమాట.
1: Stay tuned to Beautiful Show, Musically Yours with me, Jay.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పి, బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.
1: సో సాహసం అయితే చేసేసావు సాలో, ఇంకా పాట ఒకటి
2: నాకు సాహసం చేయొచ్చుగా, అంత అన్ని నాకేనా?
1: సరే ఏం చేయమంటుంది, నీకోసం ఏదన్నా చేస్తా.
2: అయ్యో అయ్యో ఏమంతలే, గాని ఈ మ్యూజికల్ ఇయర్స్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను. ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తాను అనమాట, నువ్వు గెస్ట్
1: దన్నోనే
2: నేను తీసేసుకుని నేను ఇంటర్వ్యూ చేస్తా, యూ విల్ బి ద గెస్ట్. ఆ రోజు నీతో సాహసం చేపిస్తా.
1: ఓకే డన్, ఫిక్స్.
2: ఇప్పుడు నువ్వే హోస్ట్ కాబట్టి నీ మాటనే వింటా.
1: హౌ స్వీట్. కానీ దిస్ మీన్స్ లాట్ తెలుసా, మా అక్క నన్ను ఇంటర్వ్యూ చేయబోతోంది, వింటున్నారా లిజనర్స్? సో దిస్ ఇస్ గోన్ బి అ వెరీ వెరీ బిగ్ డీల్. ఐఎమ్ రెడీ అక్క, ఐఎమ్ రెడీ.
2: డన్.
1: సో అలా మోహన రాగంతో స్టార్ట్ చేసావు, కొంచెం మోహన రాగంలోనే నీ పాటతో మా అందరినీ సమ్మోహన పరుస్తావని అయితే నేను అనుకుంటున్నా.
2: ఓకే, నేను స్టార్ట్ చేస్తా, ఏ పాట నువ్వు చెప్పాలి.
1: ఓకే డన్.
2: ఓకే
1: ఓకే.

0: ಲಲನ
1: ಅಧರ ಸುಧಾರ ಸಮಧಿ ನೇದ್ರೋಲಗ ಅಧರ ಸುಧಾರ ಸಮಧಿ ನೇದ್ರೋಲಗ.

0: ஞாபதி நிரஜாலகலடா.
1: సత్యభామలో ఉన్నటువంటి ఆ అందమైన ఆ పొగరు ఆ గమకంలో వా, అది కంపోజిషన్ కే సాటి ధీటు.
0: అంతే జమున గారు అంత అద్భుతంగా యాక్ట్ చేశారు సుశీల గారు గుంతు. మోహన్ రాగా అంటే ఇంత పాద వ్యక్తి వచ్చింది పాడా.
1: నేను స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్ యువర్స్ విత్ మీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ JSP, బ్రాట్ టు యూ బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.
5: సో మోహన్ రాగంలో ఇప్పుడు నువ్వు ఒక పాట పాడాలి.
4: డన్.

0: గల్లి తొలకరి కవి తల్లి తలపులు కదిలేని చెలిమది విరిసేని రవి కుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసి నయనం నయనం
1: బ్యూటిఫుల్
0: థ్యాంక్ యూ అక్క. సో సాప అయితే అలా జరిగిపోయింది, కానీ ఈ సాపాలోనే మోహనరాగం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్నో అద్భుతమైన కాంపోజిషన్స్ ఉన్నాయి, లైక్ వేణుమాధవ,

0: ఏం పాట అసలు ఇంటర్వ్యూలో నేను ఇన్ని పాత పాటలు పాడలేదేమో, నువ్వే అన్ని పాడిస్తున్నావు.
1: కొత్తగా ఉండాలన్నావు కదా, సో కొత్తగా ప్లాన్ చేశా.
0: వెరీ నైస్.
2: Stay tuned to Beautiful Show, Musically Yours with me, Jayasvi.

0: థ్యాంక్ యూ. మంచి మంచి పాటలన్నీ గుర్తు చేస్తున్నా. ఆన్లైన్ రికార్డింగ్ జస్ట్ వాంట్ టు డూ అ క్విక్ చాట్ విత్ లిసనర్స్. నేను ఒక చోట వైష్ణవి ఒక చోట ఉండటం వల్ల ఆన్లైన్ పాడుతున్నప్పుడు సింక్ లో రాదు, ఒకరి తర్వాతే ఒకళ్ళు, అది ఒక డిలే లో వెళ్తుంది. సో టెంపోలో ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. సో అది నేరం మాది కాదు, ఇంటర్నెట్ది అని మీరు గమనించవలసిందిగా
1: కోరుతున్నాను.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ టు యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ యువర్ అరేంజ్డ్ కమ్ లవ్ స్టోరీ, దీన్ని నేను సింపుల్ గా ఏదో నువ్వు స్టోరీ లాగా మేము యూకే లో కలిసాం అలా జరిగింది ఇలా జరిగింది అలా నాకు వినాలని లేదు. ఐ వాంట్ యునో ఒక ఆడియో మ్యూజికల్ గా నాకు వినిపించాలని. నువ్వు జర్నీ చెప్పు, నేను సాంగ్ పాడతాను, కానీ ఒక్క పాట మాత్రం నీ చేత పాడిస్తాను.
1: ఓకే,
0: అది సో ఫస్ట్ మీరు కలిసింది యూకే లో?
1: ఎస్, నేను యూకే లో ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు వెంటనే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఇవాళ జరిగితే నెక్స్ట్ డే బయలుదేరి వచ్చేయాలి, ఇది ప్లాన్. కానీ అక్కడ ఒక వాల్కానిక్ ఇరప్షన్ జరగటం వల్ల, అగ్ని పర్వతం బద్దలు అవ్వటం వల్ల నేను అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. బికాస్ లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ కానీ అక్కడ ఉన్న వేరే అన్ని ఎయిర్పోర్ట్స్ క్లోజ్డ్ ఫర్ 1 వీక్ అటెండ్ ఇన్డెఫినెట్, ఎన్నాళ్ళు అనేది చెప్పట్లేదు. ఎందుకంటే యాష్ క్లౌడ్ ఫామ్ అయ్యి ఉంది కాబట్టి అది క్లియర్ అయ్యేంత వరకు ఎవరి చేతిలో ఉన్నది కాదు కాబట్టి యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఇట్ అవుట్. ఎన్ని రోజులు అనేది చెప్పలేకపోతున్నారు అనమాట ఎయిర్పోర్ట్స్ కి కాల్ చేసిన ఎవరు. అక్కడ మా కజిన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా, కానీ వెళ్ళాలి ఇంటికి ఏంటిది అని ఏం తెలియట్లేదు, ఎప్పుడు వెళ్తాం తెలియట్లేదు, బట్ ఐ వాస్ హ్యాపీ. సో ఆ టైంలో అక్కడికి కృష్ణ రావటం, అలా అక్కడ మాట్లాడుకోవటం, అది ఫస్ట్ మీటింగ్. తర్వాత తనకి సంబంధాలు చూస్తూ ఉండటం 2-3 ఏళ్ల తర్వాత, ఏది సెట్ ఇష్టపడకపోవటం, ఏదేదో సెట్ అవ్వకపోవటం, ఏది ఫైనలైజ్ అవ్వట్లేదు. అప్పుడు ఫైనలీ మా మేనత్తయ్య వీళ్ళిద్దరికి చేస్తే బాగుంటుంది అలా
0: ఒక టాక్ నడిచింది.
1: ఒక టాక్ నడిచినప్పుడు అప్పుడు మాట్లాడుకుని ఒక 1.5 మంత్ టైం తీసుకుని ఓన్లీ ఫోన్ లో మాట్లాడుకుని ఓకే అని December 16th అనుకున్నాం ఆఫ్ 2012.
0: వావ్, నాకైతే అంటే మీ ఇద్దరు ఫస్ట్ టైం కలిసినప్పుడు గానీ లేదా ఆయన మిమ్మల్ని చూసినప్పుడు లేదా మీరు బాగా చూసినప్పుడు నాకు ఒక సాంగ్ డెడికేట్ చేయాలని ఉంది మీ ఇద్దరికి.
1: చెప్.
0: ఓకేనా?

0: ఇది మీ దగ్గరికి ఫస్ట్ డెడికేషన్ ఫ్రమ్ మై సైడ్.
1: థ్యాంక్ యూ, సో స్వీట్, సో స్వీట్.
0: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో, మ్యూజికల్లీ యోర్స్ విత్ మీ జయశ్రీ.

0: TDC. Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Suravi, 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమిక పరోటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
4: Hey Bindu, ee roju naaku manchi mutton koora tinalundi.
5: Chandu, mari vondana?
4: Enti ippudu unde daaga agala?
5: Pichi Chandu, swadeshi meetundi kada, vaala mutton 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy, curry itte ayipothundi chudu. Just mutton e kaadu, vaala fish, chicken, ee meat aina one stop shop swadeshi.
4: Swadeshi meat, fresh, tasty and tension free.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: బిర్యానీ తింటావా?
10: మర్చిపోయావా? I am on a diet. Salad.
9: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
10: ఇంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
9: అంత వరి అవకు. ఎమ్ఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్, చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైఫ్ హండ్రెడ్ బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ.
10: షేరింగ్ ఈస్ కేరింగ్, తెలుసా?
9: ఎమ్ఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.
11: Hey, trippin' away. Hey, trippin' away. Hey, trippin' away. Hey, trippin' away.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ టు యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ట్రినిటీ వోకల్ గ్రేట్స్, సో హౌ వాస్ ద జర్నీ? అంటే ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం నేర్చుకున్నావు, సినిమాల్లో పాడావు, బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ వెస్టర్న్ సైడ్, సో నీకు ఎలా అనిపించింది ఈ ప్రోగ్రెస్ అంతా?
1: నన్ను చూస్తే అందరూ క్లాసికల్ తెలుగు పాటలు ఇవే అని అనుకుంటారు, కానీ నాకు చిన్నప్పటి నుంచి వెస్టర్న్ వినటం నేర్చుకోవటం అనేది ప్యారలల్ గా చాలా చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది. బట్ నేను పాడడం ఎక్కువ మెలడీస్ ఇవే తెలియటం వల్ల అవి పాడనేమో అవి తెలిసి ఉండకపోవచ్చు అని జనరల్ గా అనుకుంటారు చాలా మంది.
0: సో మాలిక సైట్ ఎవరు చూడలేదు, ఇంకా
1: ఎవరు చూడలే. బట్ నేను పాడిన మొట్టమొదటి పాట ఇంగ్లీష్ పాట. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ పాడుతూ తీగాలో కూడా అదర్ లాంగ్వేజ్ సాంగ్ అని ఒక రౌండ్ ఉండేది కదా.
0: అవును అవును.
1: అంటే అందరూ జనరల్ గా అప్పట్లో తమిళ్, మలయాళం, మహా అయితే హిందీ పాడేవారు, ఎక్కువ తమిళ్లో ఎంచుకునేవారు కన్నడ అందు. సో అప్పుడు నేను పాడినది ఒక సెగ్మెంట్ లో, ఒక సెమీఫైనల్స్ లోనే అప్పుడు హిందీ పాడాను, కానీ ఫైనల్స్ లో హిందీ పాడా. సెమీఫైనల్స్ లో నేను పాడిన పాట టైటానిక్ సాంగ్. ఎవరు అప్పటి వరకు ఇండియన్ రియాలిటీ షోలో, ఐ మీన్ తెలుగులో గాని హిందీలో సరిగమ్మపాలో గాని ఎక్కడ ఎవరు ఇంగ్లీష్ పాట అయితే పాడేవాళ్ళు కాదు, పాడేవారే కాదు అసలు. మన రియాలిటీ షోస్ లో అప్పుడు ఎవరు పాడతారు
0: అంతే,
1: చాలా తక్కువ కాదు. నేను ఏదో గొప్పలు పొగరుగా చెప్పుకోవాలని కాదు, అప్పటి వరకు అయితే నాకు తెలిసి ఎవరు పాడలేదు.
0: యువర్ ద వన్ ఇప్పటికీ కూడా,
1: తర్వాత పాడారేమో నాకు తెలియదు, కానీ అప్పుడు జీ సారేగమ హిందీలో జీ సారేగమ సోను నిగమ్ గారు కండక్ట్ చేశారు, అక్కడ ఎవరు పాడలేదు. మన తెలుగులో ఇదొకటే షో ఉండేది పాడుతుంది, ఇక్కడ కూడా.
0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ టు యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
4: india ki teleport aithe entha baaguntundo
5: what if india was just a tap away
6: just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu india chellipothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe
7: no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatledu.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: A day 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Vinchinaru musically yours with me, EJSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
4: So it was so new to try and attempt to sing an English song in a Telugu reality show.
2: Can you hum few lines for us?
4: Sure, sure.
2: Please.

0: this way.
1: Wow.
0: Target like that.
1: Kani cinema ee paata aa situation aa emotion
0: in
1: western ekkada neesukunaka like evaru daggara.
0: So yeah, nannu naaku baaga English songs vinatam idantha ఆశీర్వాద్ గారి దగ్గర ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకోవటం, ఇంగ్లీష్ పాపులర్ కల్చర్ పాప్ సాంగ్స్ వినటం నేర్చుకోవటం, పాడటం, విట్నీ హ్యూస్టన్, మరాయా కేరీ వీళ్ళవి ఎక్కువ వినేదాన్ని చిన్నప్పుడు. తర్వాత స్కూల్లో సాల్మన్ సార్ అని ఇందాక చెప్పాను కదా, ఆయన ద్వారా మేము ఎన్నో పాటలు నేర్చుకున్నాం. అన్ని యూజ్ టు ప్రెజెంట్ ఇన్ స్కూల్ హీల్ ద వరల్డ్ అనే పాట, హీల్ ద వరల్డ్ మేక్ ఇట్ అ బెటర్ ప్లేస్ for you and for me and the entire human race ani Michael Jackson di adbhutamaina paata world antatni ela heal cheyali peace around the world ela undali ani aina rasina paata adi regular ga ma school lo perform chesevaru acha the smile an everlasting smile a smile that can ani ever it's only words ivanni nerchukottu chinna pinchi this has always been a part of my life so ivu eppudu party nerchukottu so Ashirad gari introduced us anamata Trinity College grades ivanni chesthe baaguntundani tarata chaala rojulu cheyaledu I was busy with recordings programs tarata Charita Ben garani Hyderabad lo ఆవిడ దగ్గర నేను ఫస్ట్ నేర్చుకుని నా తర్వాత చాలా మంది ఇప్పుడు మన సింగర్స్ అందరూ అక్కడికి వెళ్ళి నేను చాలా మంది ఎక్కడ నేర్చుకోవాలి వెస్టర్న్ అంటే నన్ను చాలా మంది అడుగుతాం నేను ఆవిడ గురించి చెప్పటం సో ఇలా జరిగింది సో చరితా బెన్ గారి దగ్గర నేను నేర్చుకుని గ్రేడ్స్ ట్రినిటీ మ్యూజిక్ కాలేజ్ గ్రేడ్స్ కంప్లీట్ చేయటం వోకల్లో.
2: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యువర్స్ విత్ మీ.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ JSP, బ్రాట్ టు యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి. సో ఇప్పుడున్నటువంటి లైక్ యు నో ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కానీ, ద వే దే స్పెల్ సిలబల్ సౌండింగ్స్ కానీ, ఈ పాడేటప్పుడు చాలా చాలా విషయాలు మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మనకి వర్డ్ మాట్లాడడం కానీ లైక్ ఆర్ ఇలాంటి ప్రొనౌన్సియేషన్ లో. సో ఇలా ఇంగ్లీష్ వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి తెలుగు లలిత సంగీతం కానివ్వు, శాస్త్రీయ సంగీతం కానీ, ఈ మూడిటికి ఉన్నటువంటి ఒక డిఫరెన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అంటే వేర్ వీ కెన్ డెవలప్ అవర్సెల్వ్స్ ఇన్ మెనీ వేస్. బట్ ఇప్పుడున్న ఆస్పైరింగ్ సింగర్స్ కి, మ్యూజిక్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి ఒక బ్యూటిఫుల్ సజెషన్ ఏంటి? ఈ మూడు నేర్చుకోవాలా, లైక్ కొంతమందికి లైట్ మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది సినిమా పాటలే నేర్చుకుంటారు. సో ఇలా కాకుండా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మ్యూజిషియన్ అవ్వాలి అంటే ఎలాగా?
1: ప్రొనౌన్సియేషన్ అనేది ఇప్పుడు ట్రినిటీ మ్యూజిక్ కాలేజ్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ లండన్ కాబట్టి అక్కడి నుంచే టీచర్ ఎగ్జామినర్స్ లండన్ నుంచి వచ్చి కండక్ట్ చేసేవారు నేను ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఐ థింక్ ఆన్లైన్ కూడా జరుగుతున్నాయి, బట్ అప్పుడు అక్కడి నుంచి వచ్చి సో ప్రాపర్ అటైర్ అంతా ఉండాలని మా మ్యామ్ చెప్పేవారు అనమాట. స్కర్ట్ అండ్ షర్ట్ క్లీన్ షూస్ అంటే ఏదో ఆవిడ చెప్పేవారు ఎలా రెడీ అవ్వాలి, ఎలా నించోవాలి. అండ్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ సో ఆ పాటలు అలా ఉండాలని. అంత క్లాసికల్ వెస్టర్న్ సాంగ్స్ అనమాట, ఆపరెన్ సాంగ్స్, కొన్ని ఫ్రెంచ్ సాంగ్స్ ఇవన్నీ నేర్పించేవారు. సో దాట్ ఈస్ డిఫరెంట్, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. వేరాజ్ మనం వినే ఈ పాపులర్ కల్చర్ సాంగ్స్, పాప్ సాంగ్స్ అంతా ఎక్కువ అమెరికన్ ప్రొనౌన్సియేషన్ ఉంటూ ఉంటాయి. సో యా, సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఏది నేర్చుకోవాలి అంటే మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. ఎవరి కోసమో కాదు, మనకి నాకు చిన్నప్పటి నుంచి, నేను చాలా చిన్నప్పటి నుంచే సంగీతంలో ఉండటం, మ్యూజిక్ టీచర్స్ దగ్గర నేర్చుకోవటం, అన్ని రకాల, నాకు ఆశీర్వాద గారు చెప్పింది ఏంటంటే అన్ని రకాల మ్యూజిక్ వినాలి, అన్ని రకాలు పాడాలి అన్నది. ఇట్ హస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ చాలా, సిక్స్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ అంటే చాలా చిన్నతనం. సో అప్పటి నుంచి ఇవన్నీ వింటూ ఉండటం, ఇది పాడటం, క్లాసికల్ పాడాలి, అమ్మాయి మోసుశీల గారి పాటలు ఇవన్నీ నేర్పించడం, ఇంట్లో కూడా ఒక మ్యూజిక్ ఎన్వైరన్మెంట్ ఉండటం, అంటే కజిన్స్, మామయ్యలు, పెద్దమ్మ పిల్లలు అందరూ కలిసినప్పుడు ఈ అంత్యాక్షరి చాలా మ్యూజికల్ ఎన్వైరన్మెంట్ ఉండేది. సో ఎప్పుడు ఇన్క్లైన్ టువర్డ్స్ మ్యూజిక్, అందుకని మ్యూజిక్ అంతా నేర్చుకోవటం, అటు సంగీతం నేర్చుకోవటం, ఇటు వెస్టర్న్ నేర్చుకుని ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైం హిందీ పాటలు వినటం, గజల్స్ నేర్చుకోవటం, ఇదంతా కూడా హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్.
0: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యోర్స్ విత్ మీ జయశ్రీ.

0: Pinjadaru Musically Yours with me, EJSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: Now, coming back to Edi Nechukovali Annadaniki, same again. మనసుకి ఏది నచ్చుతుంది, మన గొంతుకి ఏది సూట్ అవుతుంది. అండ్ ఫైండింగ్ ద రైట్ టీచర్, ఎవరైతే రైట్ టీచర్ అంటే మనం పాడిన దాంట్లో తప్పేంటో కూడా చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళే రైట్ టీచర్. నేను ఐ ఆల్సో టీచ్ అ ఫ్యూ కిడ్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టీచింగ్ నేను చేయట్లేదు బికాస్ ఐఎమ్ బిజీ విత్ మై అదర్ వర్క్స్. సో ఏం చేస్తానంటే, నేను చెప్పే అతి కొద్ది మందికి మాత్రం నాకు చాలా ఇష్టం నేర్పించడం, అమ్మ టీచర్ అవటం, నాన్న వైపు మా తాతగారు వాళ్ళు కూడా టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఎవరికైనా ఏదైనా నేర్పించడం అనేది చాలా ఇష్టమైన పని. సో మనకి ఏంటొచ్చు, మన అది తప్పు అని మనకి కరెక్ట్ గా గైడ్ చేసి ఏది మనకి సూటబుల్ అని చెప్పగలిగే ఒక మంచి టీచర్ దొరకడం మన అదృష్టం. ఓన్లీ టీచర్స్ అంటే ఏదో ఎంకరేజ్ చేసి ఇప్పుడు స్టేజ్ మీద పాడించేయాలో టీవీలో పాడించేయాలో అనుకోకుండా, టీచర్ ఏదైనా చెప్తే దాన్ని తీసుకోగలిగే మనస్సు పేరెంట్స్ కుండా
2: ఉండాలి. అమేజింగ్. సో ఏ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ అయినా ముందు మన గొంతుకు ఏది సెట్ అవుతుంది, మనం ఏది పాడగలం, రెండు గురువు గారు
1: కరెక్ట్ గా ఎంచుకోవటం అన్నిటికన్నా ముఖ్యం. ఆర్ యు ఎంజాయింగ్ దిస్?
2: ఆసమ్.
1: అది ఫస్ట్ క్వశ్చన్. ఇష్టం లేకుండా ఫోర్స్ఫుల్ గా ఏది
2: నేర్చుకోకూడదు.
0: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యువర్స్ విత్ మీ జయశ్రీ.

0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో గన్నీ చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meek marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
6: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
7: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్?
6: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
7: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.
9: అండ్ ఫైనల్లీ, జస్ట్ బిఫోర్ ర్యాపింగ్ ఇట్, మణి శర్మ గారితో కలేజాలో బ్యూటిఫుల్ సాంగ్ మా అందరి కోసం పాడారు. అలాగే చక్రికారి మ్యూజిక్ డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహస్వామి మీద సాంగ్. అలాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశారు, తమ్మన్ గారితో రీసెంట్ గా. సో ఇప్పుడు గనక మీకు వర్క్ చేసే ఛాన్స్ వస్తే ఎవరితో వర్క్ చేయాలని మీ మనసుకుంది? లైక్ వీళ్ళతో కంపల్సరీగా నేను వర్క్ చేయాలి నా సింగింగ్ కెరియర్ లో అనుకునేటువంటి మ్యూజిక్ డైరెక్టర్?
10: మేబీ శంకర్ హెసాన్ లా.
9: వా, యాక్చువల్గా జనరల్ గా అందరు చెప్పే రెహమాన్ గారు, ఇళయరాజు గారు కాంబో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు ఆ కాంబో అంటే అంత ఇష్టం శంకర్ హెసాన్ లాయ్?
10: ఫస్ట్ ఆఫ్ ఆల్, ముగ్గురు దే కమ్ ఫ్రమ్ 3 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఎంటైర్లీ కల్చరల్లీ, యునో, రిలీజియన్స్ కూడా 3 రిలీజియన్స్ నుంచి, 3 బ్యాక్గ్రౌండ్స్ నుంచి. ఒకరేమో అద్భుతమైన క్లాసికల్ సింగర్, ఒకరేమో ప్రో అట్ ప్రోగ్రామింగ్ అండ్ ఇది, ఇంకొకరు గిటార్ లో, రిథమ్స్ లో స్ట్రాంగ్. ఇలా ఒక బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ మ్యూజిక్ క్రియేట్ చేస్తారు, వండర్స్ క్రియేట్ చేస్తారు. సో ఐ గ్రూ లిస్నింగ్ టు దెమ్. ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ దేర్ మ్యూజిక్. నేను శంకర్ మేదాన్ గారితో సినిమాల్లో పాడాను, తెలుగు సినిమాల్లో పాడా, హిందీ సినిమాల్లో కూడా పాడా. ఆయన షోస్ లో, హైదరాబాద్ ఆయన వచ్చినప్పుడు ఆయన షోస్ లో కూడా కొన్నిసార్లు పాడాను.
9: సూపర్.
8: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యోర్స్ విత్ మీ జేఎస్వీ.

0: Vijanaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: And finally, Rapid Fire.
2: Oh, wow. Chip. Let's go.
1: Nu adrushtani namutava, pratibhani namutava.
2: Pratibha ki adrushtam kuda todamala namuta.
1: అహల్యే అమ్మాయి
2: అంటే ఇది స్మార్ట్ గా చెప్పాలని కాదు, ప్రతిభ తప్పకుండా ఉండాలి. బట్ చిన్న అది ఒక అన్నోన్ ఫ్యాక్టర్, అది ఏంటి అన్నది, అదృష్టం మనం ఆపాదించేస్తాం. అది ఒక అన్నోన్ ఫ్యాక్టర్ అంటే కలిసి రావాలి, ఆ రోజు మనం ఉండాలి, ఆ పాట మనకు పడ, ఇలా ఈ సింగింగ్ ఫీల్డ్ లో పాపులర్ అవ్వాలంటే.
1: లవ్లీ. మీ ఫేవరెట్ రాగ ఏంటి?
2: చాలా రాగాలు ఇష్టం. కళ్యాణి అనుకుందాం.
1: That's one of my favorite also. And ippudu unna 20 singers lo neeku baaga nachina 20 favorite singer any language?
2: Obviously Shreya Ghoshal chaala oka amazing talent tanu ante obviously chaala chaala andamaina gunchu ante atu nazar jo teri lagi main deewani ho gayi ekka spashtata అంటే లతా మంగేష్కర్ గారు, సుశీల గారు దగ్గర మనం చూసే స్పష్టత అండి తనలో, అంత మాధుర్యం. హర్ వాయిస్ రియలీ అమేజెస్ మీ. అండ్ అంటే సి, ఒక్కళ్ళని ఎంచటం ఎంత కష్టం. అబ్బాయి ఫీమేల్ అంటే శ్రేయా ఘోషాలు చెప్పేస్తే ఇంకా గట్టెక్కి ఇంకేం
1: చెప్పాలి.
2: నాకు అందరు ఇష్టం. గీత, శ్రావణ, రమ్య బేర. రమ్య బేర గురించి
1: చాలా రాసుకోండి. శ్రేయా ఘోషాల్ మాత్రమే ఇష్టం, మిగతా వాళ్ళు ఎవరు లేదు.
2: తర్వాత నాకు పాడిన జావేద్ అలీ, తెలుగులో కూడా చాలా పాటలు పాడారు, అసలు చాలా చాలా ఇష్టం నాకు. తెలుగులో తమిళ్లో మన రంజిత్ మ్యూజిక్, రంజిత్ సింగర్, నాకు ఆయన వాయిస్ చాలా చాలా ఇష్టం. బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వాయిస్.
1: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికలీ యువర్స్ విత్ మీ జయశ్రీ.

0: Vintidaru musically yours with me, JSP. Brought to you by Kathanika Media in association with Radio Surabhi. Akka, neeku oka beautiful male voice combo. Hemachandra Malavika. వాళ్ళు చిత్రలాగా ఇద్దరు పేర్లు అలా ఇన్లే కార్డ్ మీద కనబడితే అదొక సెన్సేషన్. బొమ్మలి బొమ్మలి నిన్నదలా వదలా వదలా బొమ్మలి. ఈ కాంబినేషన్ చాలా పాటలు పాడింది వరుడులో కానీ, లైక్ మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్.
1: ఇంకా చాలా చాలా పాటలు ఉన్నాయి.
0: సో వాట్ యు సే వన్ వర్డ్ అబౌట్ చందు అన్న?
1: అమేజింగ్ వాయిస్. అలాగే మళ్ళీ రంజిత్ గారు లాంటి వాయిస్ చందుది కూడా, అంటే జస్ట్ స్ట్రైక్స్ యూ ఎక్కడున్నా అసలు అలాంటి పవర్ఫుల్ వాయిస్. అండ్ అతను ఉన్నాడంటే ఎక్కడన్నా మా హాల్ అంతా ఎంటర్టైనింగ్ గా చేసేస్తాడు.
0: అండ్ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సో మీ ఇద్దరు పాడిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఏమైనా ఉందా?
1: నీలాలు గారు కనులలో కలకలే మిగిలినే నాగతం. ఇంకో సడన్ గా పాట గుర్తొచ్చింది, వరుణ్ సందేశ్ సినిమా, మణిశర్మ గారి మ్యూజిక్. సినిమా పేరు గుర్తు రావట్లే.
0: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికలీ యువర్స్ విత్ మీ జయశ్రీ.

0: tuned to beautiful show Musically Yours with me, Jayasvi. Finally, thank you so much for making it possible. Chala adbhutamaina vishayalu. I think koncham kotta kotta vishayalu natho share cheskunnanu.
1: Kotta paata vishayalu.
0: Kotta paata vishayalu.
1: Paata paata paatala vishayalu anni paadinchavu. Chala baa anpinchindi naaku vaishnavi. Ante రెగ్యులర్ క్వశ్చన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ పార్ట్ ఏంటి, ఇది రెగ్యులర్ ఫార్మాట్ ఇలా కాకుండా ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నాం వాళ్ళకి కూడా ఒక ఫన్ ఎలిమెంట్ ఉండేలాగా, వినేవాళ్ళకి ఆబ్వియస్లీ ఇష్టంగా ఉండేలాగా చాలా అందంగా డిజైన్ చేసావు.
0: థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా గురించి,
1: వైష్ణవి గొంతు నాకు చాలా ఇష్టం. నేను చాలా సార్లు చెప్పాను నువ్వు మాట్లాడినా పాడినా చాలా మంచి అందమైన గొంతు, అలాగే గుడ్ హార్టెడ్ పర్సన్, అందమైన మనసు.
0: థ్యాంక్ యూ,
1: గాడ్ బ్లెస్ యూ.
0: Thank you so much. Thank you. It means a lot. So, idi ivalti Musically Yours with me, JS Pilu, and the very, very beautiful and honey voice, ma Malavika kato. Chala vishayalu vini enjoy chesaru kada.
2: You're listening to Radio Surabhi, Kadhanika Media's Musically Yours with me, JSV.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 4 p.m.

Hello, hi, good evening. Welcome to Surabhi Detour with me, Rajeshwari, name Vito Patu. Iroju sayankalam 7 gantala daka untanu. How is everybody doing? Happy Thursday. Yes, it is Thursday already. Malli గురువారం వచ్చేసింది. పోయిన గురువారం నేను మీతో మాట్లాడి షో చేసి నా ప్లాన్స్ షేర్ చేసుకుని వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ ద వీకెండ్ అని చెప్పడం, అప్పుడే ఆ వీకెండ్ అయిపోవడం, మేము చేయాల్సినవి చేసేయడం, అప్పుడే నా ట్రిప్ అయిపోవడం, కల్పనా ట్రిప్ అయిపోవడం. ఐఎమ్ షూర్ షీ వుడ్ హావ్ షేర్డ్ అ లాట్ ఆఫ్ హర్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పాస్ట్ వీకెండ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఇన్ హర్ షో. అండ్ టుడే ఐఎమ్ ఎక్సైటెడ్, నేను ఎక్సైటెడ్ ఎందుకంటే నేను కూడా షేర్ చేసుకోవచ్చు కాబట్టి. అప్పుడే వారం అయిపోయింది, అది విషయం చెప్పాలనుకున్నది. సో యా, మనం సెప్టెంబర్ దగ్గరికి కూడా వచ్చేస్తున్నాము, అయిపోతుంది. కెన్ యూ బిలీవ్ లాస్ట్ క్వార్టర్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం. గాష్, దిస్ ఇస్ లైక్ యునో అన్బిలీవబుల్. ఎనీవే, ఇవాళ ఆగస్ట్ 27 స్టూడియోలో టైం 4:20 మీతో పాటు 7 దాకా నేనుంటాను. ఇవాళ థర్స్డే, సో ఎవ్రీ థర్స్డే ఈజ్ ది ఫెస్టివల్ టైం, అంటే రెట్రో టైం కాబట్టి పండగ చేసుకుంటాం కాబట్టి మంచి మంచి పాటలు వింటూ అప్పటి పాటలు లైక్ యునో some of those beautiful songs mano ekkuga regular shows lo vinani paatlu vinipinche prayatnam nen chestu unta, but if you want to listen to something special, you have dedications, requests, anything that you feel like, call me 972-636-1966. Of course this is drive time, so it is your time. Adanmata vishayam. So ivalla em paadavani anukuntunnaru, what is it that you feel like listening right now, call cheyandi, cheppesandi. I'll play that song for you, and there's so much to talk. We'll talk after some time.

మీరు ఆల్రెడీ మన ఛానల్లో చూసేసి ఉంటారు, అక్కడ దివ్య అండ్ ప్రణీల్ ద దేశీ డిఐవై పేజ్. ఇఫ్ యూ ఆర్ సమ్మన్ హూ ఫాలోస్ ఇన్స్టా దెన్ యూ నో హూ దే ఆర్. వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను, కల్పన, అండ్ వీ స్పెండ్ వండర్ఫుల్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు షేర్. అండ్ అక్కడి నుంచి చాలా మందిని కలిసే ఆపర్చునిటీ కూడా వచ్చింది. దాని తర్వాత నేను ఇంకా చాలా మందిని కలుసుకున్నాను. ద సో మచ్, లైక్ ఐ సెడ్, సో మచ్ టు టాక్. అయితే మనం కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి గబగబా పాట వినేసండి. వచ్చిన తర్వాత, బ్రేక్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ ఆల్ ద వే టు 7 PM.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీ. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: Oh, hello, dinner plans, auntie. Group lower, I'm supplier seller.
8: What a dare, completely exhausted.

0: మాస్టర్ డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకెన్నీ ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
9: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్. అండ్ నేను రాజేశ్వరి మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. అండ్ యూ లిస్నింగ్ టు మీ ఆన్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం. డయాలసిస్ నెంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అండ్ అఫ్ కోర్స్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఓకే, సో ఈ వీక్ బోలెడ్ విషయాలున్నాయి. యాక్చువల్లీ మనం మాట్లాడుకోవడానికి ఒకసారి మొదలు పెడితే ఇట్స్ ఏ హ్యూజ్ లిస్ట్. లాట్ ఈస్ హ్యాపెనింగ్. చాలా వరకు నాట్ ఎ వెరీ హ్యాపీ కైండ్ ఆఫ్ టాపిక్స్, బట్ డెఫినెట్లీ దే ఆర్ నాట్ సంథింగ్ దట్ మనం అలా బ్రష్ ఆఫ్ చేసేసి మూవ్ ఆన్ అయిపోవడానికి లేదు. డెఫినెట్లీ వీ నీడ్ టు పే అటెన్షన్ లిటిల్ బిట్. ఏదో రకంగా అది ఇట్ డెఫినెట్లీ కాల్స్ ఫర్ ద అటెన్షన్. సో అలాంటి టాపిక్స్ అయితే ఉన్నాయి. అవి కాక వాట్స్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ DFW అండ్ వాట్ ఈస్ ఇంపాక్టింగ్ అస్ డైరెక్ట్లీ, not impacting us so directly, and what's happening in the entertainment world and how is everything going around. Ivanni manam maatladukundam ivalti show lo. So ikkada modalu pettalo kuda naaku I am very very uncertain about. So since I already started about my weekend trip and how Kalpana and I happened to go to North Carolina, how about let's pick up from that and then we'll go forward. So we happened to be at Divya and Praneel's house and it was a wonderful trip all together. And Kalpana had the tana akada shukravaram nadu poorthiga poojaki tana akadu undi vaalto paatu andulo participate chese opportunity undindi. So definitely taruga enjoy chesindi Kalpana and bored anta emantaru memories build cheskunnam idramu kuda. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ నెక్స్ట్ డే వాళ్ళు, నేను ఇదివరకు ఇప్పుడు వినలేదు కానీ ఓపెన్ హౌస్, అమ్మవారికి ఓపెన్ హౌస్ అని పెట్టారు. అక్కడికి కూడా చాలా మంది, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ అండ్ ఇట్ వాజ్ సో హార్టెనింగ్ టు సీ. అదంతా కూడా అదంతా ఒక ఎత్తు అయితే చాలా మందిని కలుసుకున్నాను, చెప్పాను కదా నేను ఇందాక కూడా. అట్లా కల్పన ఇంట్లో, సారీ దివ్యా ఇంట్లో నేను చాలా మందిని కలిశాను. అండ్ సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా. అండ్ అది కాక ఐ ఆల్సో హ్యాపెన్ టు మీట్ సంబడి వెరీ స్పెషల్. రేడియోతో కనెక్షన్ ఉన్న టైమ్స్ నుంచి కూడా ఐ హావ్ నోన్ దిస్ పర్సన్, రవి గారు, రవి చెరుకూర్ గారు. హీ రన్స్ అ రేడియో స్టేషన్ ఇన్ నార్త్ కెరోలినా, రాలీ, ద ట్రై స్టేట్ ఏరియా అన్న చేమంబరి దాన్ని. అక్కడ దే రన్ దిస్ రేడియో కాల్డ్ రేడియో నైరా. సో ఐ హ్యాపెన్ టు మీట్ దెమ్. ఐ విజిటెడ్ దేర్ స్టూడియో అండ్ ఇట్ వాజ్ సో నైస్. ఇట్ వాజ్ అ వెరీ వార్మ్ experience. Akkada kuda chaala bondindi. What more, I also happened to meet a couple of others, adi kuda manam maatladdam. But ee week and raaboye week lo mimmalni, mee attention ni ekkuga grab chestunna topic enti ivala. చాలా మంది ఇవాళ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, రేపు కొంతమంది రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. బట్ ఇన్ ద లాస్ట్ వీక్ మీ అటెన్షన్ ఎక్కువగా తీసుకున్న టాపిక్స్ ఏంటి? 9726361966 కాల్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ ఏం పాట వినాలనుకున్నా కూడా మీరు కాల్ చేయొచ్చు, బికాస్ దిస్ ఇస్ డ్రైవ్ టైమ్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్ అండ్ నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఈ రోజు మన కార్యక్రమంలో ఒక స్పెషాలిటీ ఏమి ఉండబోతోంది అంటే దెర్ ఇస్ సంబడి దట్ ఐమ్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ టు యూ. గత కొద్ది రోజుల నుంచి మన రేడియో సురభిలో మీరు తన వాయిస్ వింటూ ఉన్నారు, కానీ ఎవరు ఏంటి ఎక్కడి నుంచి అన్న విషయాలు మీకు తెలియదు. కాబట్టి ఇవాళ వీఆర్ గోయింగ్ టు మీట్ హర్. ఐమ్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ దట్ పర్సన్ టు యూ, హూ షీ ఈజ్, ఎక్కడి నుంచి మాట్లాడబోతున్నారు, ఏంటి ఏం జరగబోతుంది, ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. బట్ దాంతో పాటు కొన్ని అసలు ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. అన్నిటికన్నా ముందు లెట్స్ టేక్ అ క్విక్ లుక్ అట్ వాట్ హ్యాపెండ్ హియర్ డాలస్ ఫోర్ట్ వర్త్ లో ఈ గత కొద్ది రోజుల నుంచి జరిగిన విషయాలు. ఫస్ట్ అప్ వెదర్. ఖచ్చితంగా వెదర్ హ్యాస్ మేడ్ ఇట్స్ ప్రెసెన్స్ ఫెల్ట్. స్ట్రాంగ్ స్టార్మ్స్ ఉండినాయి కొన్ని కొన్ని పార్ట్స్ ఆఫ్ నార్త్ టెక్సస్ లో. చాలా రెయిన్ ఉండింది, పవర్ కట్స్, విండ్స్, హెయిల్, వాట్ నాట్, అండ్ ఇట్ డెఫినెట్లీ చాలా వరకు ప్రాపర్టీ డ్యామేజ్ అండ్ పవర్ ఔటేజెస్ మాత్రం ఖచ్చితంగా జరిగింది. అండ్ దట్ మీన్స్ ఇట్ హ్యాడ్ అ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. సో ఎయిర్పోర్ట్ కూడా, డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్ కూడా ఇంపాక్ట్ అయింది కొన్ని కొంత వెదర్ కండిషన్స్ వల్ల డిస్టర్బ్డ్ అయినాయి కొన్ని ఆపరేషన్స్. సో మీరు కనుక ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ అలా ఉంటే జస్ట్ వాచ్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, బికాస్ దేర్ ఆర్ మోర్ స్టార్మ్స్ కమింగ్ సూన్. Another weather related vision that must be given a little attention in today, the Ross fire. Meer vine untaru massive wildfire ochindi west of metroplex lo, unfortunately, and tens of thousands of acres burn aipothundi, and fire crews inka kuda they are continuing to contain the blaze. Inka chala less than 50% matrame contain ayindi smoke and the fire, and smoke aithe kachithanga affecting a lot of portions across North Texas. So meer ekkadaina hazy skies kaani స్మోకీగా కనిపించినా కానీ వాచ్ అవుట్ ఫర్ దట్. అండ్ ఇఫ్ యూ ఎస్పెషలీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్, ఇఫ్ యూ సెన్సిటివ్ టు స్మోక్ అండ్ ఆల్ దట్, లోకల్ మీరు డ్రైవ్ చేసే ఏరియాస్, మీరు వెళ్లే ఏరియాస్, మీరు ఎక్కడుంటారు, ఎటు వెళ్తున్నారు, అక్కడ ఎయిర్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుని డ్రైవ్ చేయండి. డెఫినెట్లీ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు కన్సిడర్. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా మాట్లాడుకోవాలి. మీరేం వినాలనుకుంటున్నారు, మీకు ఇవాళ ఈ సాయంకాలం ఏ పాట వినాలనిపిస్తుంది? 9726361966. అండ్ విజయ్ గారు, మీరు అడిగిన పాట చాలా రోజుల తర్వాత నేను ఈ పాట వినిపిస్తున్నాను అనుకుంటా. నేను వింటున్నాను, వినిపిస్తున్నాను కూడా. సో మీకోసం ఈ పాట, ఇంతింటి రామాయణం సినిమా నుంచి ఈ పాట విజయ్ గారి కోసం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: అమ్మా, సాటర్డే మూవీ?
1: మన బడి క్లాస్.
4: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.siliconandhra.org.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ మనము ఏం చేద్దామంటే, వాట్స్ గోయింగ్ ఆన్ ద ఫైర్ పార్ట్ మాట్లాడుకుందాము. ద మ్యాసివ్ ఫైర్ విచ్ ఈస్ కాల్డ్ ద రాస్ ఫైర్, ఇట్ ఇస్ స్టిల్ ద ప్రాబ్లమ్ ఇస్ స్టిల్ దేర్, ఫుల్లీ నాట్ కంటైన్డ్ అది ఇంకా. సో లాట్ ఆఫ్ వార్నింగ్స్ అండ్ అలర్ట్స్ అయితే పంపిస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. బట్ ఎవ్రీబడి పీపుల్ దే ఆర్ సజెస్టింగ్ ఎవ్రీబడి స్టే విజిలెంట్ ఆఫ్ checking, keep checking the news, and especially you're driving in any areas around that. Idi ekkada undi ante closer to Palo Pinto county degara, closer to the Possum Kingdom lake, that is where Caddo Lake, that area ki degara lo undi. So in case you happen to drive in those directions, definitely be careful. I only see like Decatur and Fort Worth beyond Vellaladi. So watch out wherever you're going. That is the summary for now. సరే, మనము కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మాట్లాడుకుందాం మీన్ వైల్, బికాస్ నేను ఇంకొక నెక్స్ట్ టాపిక్ కూడా మాట్లాడబోతున్నాను. అండ్ అది అంత డెఫినెట్ గా చాలా బాధగా అనిపిస్తుంది ఆ టాపిక్ మాట్లాడితే అందరికి కూడా, ఐఎమ్ ష్యూర్. బట్ బిఫోర్ వి గో దేర్, సో విచ్ మూవీ డిడ్ యు ఆల్ వాచ్ మీరందరూ ఏ మూవీ చూసారు ఈ వీకెండ్ ఆర్ ఈ వీక్ లాస్ట్ వీకెండ్? అండ్ మీకు ఏ మూవీ నచ్చింది? రెండు సినిమాల గురించి చాలా ఇక్కడైతే చాలా చర్చలు జరుగుతున్నాయి, చాలా ఒక రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి ఆ రెండు సినిమాల గురించి. ఒకదానికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే, which is toxic obviously యష్ కి ఉన్న ఫేమ్ పాపులారిటీని మైండ్ లో పెట్టుకుని చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే సినిమాకి ఉండినాయి. కానీ రిజల్ట్ మరి అంత గొప్పగా వచ్చినట్టుగా అనిపించట్లేదు ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ అండ్ ఫ్రమ్ పీపుల్ దట్ వాచ్డ్ షేర్ చేసిన దాన్ని బట్టి. నేనైతే చూడలేదు, నేను రెండు చూడలేదు, సో ఐ హ్యావ్ నో కామెంట్స్ రియలీ. బట్ వాట్ ఈస్ యువర్ టేక్? మీరు ఎవరన్నా చూసింటే మీకు ఎలా అనిపించింది? ఈ రెండు సినిమాల్లో ఏది మీకు బాగుందనిపించింది, ఏది బాగాలేదనిపించింది? ఒక సినిమా పేరు నేను చెప్పాను, ఇంకో సినిమా పేరు మీరు చెప్పండి. నేను ఏ సినిమా పేరు చెప్పాను అంటే టాక్సిక్ గురించి చెప్పాను. వాట్ ఈస్ ది అదర్ మూవీ విచ్ ఇస్ బీయింగ్ టాక్డ్ అ లాట్ అబౌట్? మాస్ మహారాజా, రవితేజ గారి సినిమా గురించి. సినిమా పేరేంటి? 972-636-1966.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. అండ్ ఫర్దర్ గా ఏమేమి ఉన్నాయి అప్డేట్స్ మనం మాట్లాడుకోవడానికి అంటే, మనం యాక్చువల్లీ లెట్స్ టేక్ ఎ క్విక్ లుక్ ఎట్ ట్రాఫిక్. ట్రాఫిక్ ఏమంటుందో ప్రస్తుతానికి మీరు కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి అలా చూద్దాం. అండ్ నేను లైక్ ఆల్వేస్ సే, నేను చెప్పేది నాకు అనిపించేది అయితే నేను చెప్పగలను, కానీ మీరు ఇఫ్ యూఆర్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ యూఆర్ సీయింగ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ వాట్ ఐఎమ్ పాయింటింగ్ అవుట్, ఖచ్చితంగా కాల్ చేసి షేర్ చేయండి. సో ఐ కెన్ డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ ద అదర్స్. సో ఇమీడియట్లీ నాకు అనిపించేది అయితే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు అనొచ్చు. ఐఎమ్ సీయింగ్ అన్ యాక్సిడెంట్ ఆన్ I-30 West. దిస్ ఈస్ జస్ట్ అ ఫ్యూ మినిట్స్ బ్యాక్ రిపోర్ట్ అయింది. సో కొంత బ్యాకప్ అయి ఉంది అక్కడ ట్రాఫిక్, నాట్ టూ మచ్. హోప్ఫుల్లీ ఇట్స్ నాట్ అ మేజర్ యాక్సిడెంట్. ఐ హోప్ ఇట్స్ రియలీ నాట్ too much to be worried about. And then there is another road construction incident undi block chestundi traffic ni ee road construction. This is on 635 west meeda Juniper and Jupiter road aa area lo undi. So akkada kontha traffic block ay undi. And one small another one is oka chinna connector పార్షలీ బ్లాక్ అయింది అగైన్ 635 సౌత్ దగ్గరనే. సేమ్ రోడ్ లో కొంచెం ఒక స్ట్రెచ్ ఫర్దర్ డౌన్ వెళ్తే టౌన్ ఈస్ పిలవర్డ్ యుఎస్ 80 ఈస్ట్ దగ్గర, అండ్ దాట్ ఈస్ అగైన్ కాజింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్ ఫార్ ట్రాఫిక్. అదర్వైజ్ రెగ్యులర్ 75 నార్త్ ఈస్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ట్రాఫిక్, బట్ మూవింగ్ ట్రాఫిక్. ఎక్కడ కూడా క్లాగ్ అవ్వలేదు ట్రాఫిక్, ఎక్కడ కంజెషన్ లేదు. 75 నార్త్, 75 సౌత్ బోత్ సేమ్ సిచ్యువేషన్. అండ్ 35 నార్త్ కూడా మూవింగ్ ట్రాఫిక్. ఎక్కడ ఒక్క కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియాస్ తప్ప, ద నార్త్ స్టెమన్స్ ఫ్రీవే, ఓక్లోన్ అవెన్యూ అక్కడ తప్ప మిగిలినంతా కూడా మూవింగ్ ట్రాఫికే. And this side of the world, 35 north seems to be fine on the other side, other end ki. 35 south koncham traffic kanipistundi akkada. Tarvata 635 west kuda baane undi, but east koncha traffic undi, but moving traffic, so not to be really concerning. నార్త్ 12 డిఎన్టి, సౌత్ ఈస్ ఫైన్ డిఎన్టి, నార్త్ ఈజ్ ఆల్సో ఫైన్. ఫైన్ అంటే మూవింగ్ ట్రాఫిక్ ఉంది అక్కడ, పెద్ద ఎక్కువ కంజెషన్ లేదు. నో మచ్ ట్రాఫిక్ కంజెషన్ టు బి వరీడ్ అబౌట్ ఆర్ ఇన్సిడెంట్స్ టు బి వరీడ్ అబౌట్. అండ్ దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ 121 సౌత్ చాలా వరకు బానే ఉంది, ఎక్సెప్ట్ 114 ఆ జంక్షన్ వచ్చే దగ్గర మాత్రం కొంత ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. అండ్ 121 నార్త్ ఇస్ ప్రిటీ మచ్ నీట్ అండ్ క్లియర్ మూవింగ్ ట్రాఫిక్. దెర్ ఈస్ ట్రాఫిక్ బట్ మూవింగ్ ట్రాఫిక్, అది నేను చూస్తున్నది. ఇఫ్ యూ సీ ఎనీథింగ్ డిఫరెంట్ డెఫినెట్లీ కాల్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ వాట్ వుడ్ యూ లైక్ టు లిసన్? అండ్ ఆల్సో మోర్ న్యూస్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్, మోర్ అప్డేట్స్ వీ నీడ్ టు టాక్ అబౌట్. లైక్ ఐ సెడ్, ఇవాళ కాసేపట్లో నేను మీకు ఒక కొత్త వాయిస్ ని రేడియో సురభిలో పరిచయం చేయబోతున్నాను. ఆల్రెడీ మీరు వింటూ ఉన్నారు తనని కొద్ది రోజుల నుంచి, కానీ తనెవరు, ఏంటి, ఎక్కడుంటారు, ఏం విషయాలు కూడా మీకు తెలియదు. కాబట్టి ఇవాళ నా షోలో పరిచయం చేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్ టు నో హూ దట్ ఇస్.

యువా సినిమా నుంచి మీరు విన్న పాట. అండ్ విత్ దట్ మనము బ్రేక్ దగ్గరలో ఉన్నాం, ఇంకొక పాట వినే అవకాశం ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే క్విక్లీ మాట్లాడేసుకుని ఒక నెక్స్ట్ పాట వినేసి బ్రేక్ అయిన తర్వాత వీ విల్ గెట్ ఇన్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ది షో. సో మనము ఇందాక నేను మిమ్మల్ని అడిగాను కదా, రెండు సినిమాలు వచ్చినాయి ఈ వీక్, రెండు సినిమాలు గురించి టాక్ నడుస్తోందని. ఒకటి నేను మీకు ఇచ్చేసాను పేరు టాక్సిక్, వాట్ ఈస్ ది అదర్ మూవీ అని. ఐ గాట్ ద రైట్ ఆన్సర్, ఎస్ ఇందాకే చెప్పేసారు నేను మళ్లీ ఆ టాపిక్ తీసుకురావడం, ఐ మిస్డ్ ఇట్. సో యా, ఇరుముడి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఒక సైడ్ ఒక వర్గం అంతా కూడా బాగా చాలా బాగుంది, ఆఫ్టర్ లాంగ్ టైమ్ రవితేజకి ఇది మంచి కమ్ బ్యాక్ అయింది, మళ్ళీ సక్సెస్ వచ్చింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో వర్గం ఉంది, దే డిడ్ నాట్ సో అప్రిషియేట్. ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి కథలు చెప్తారు, ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తారని అంటున్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. విచ్ సైడ్ డు యూ బిలాంగ్? మీరు చూసారా, చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? కాల్ చేసి చెప్పండి 972-6361-966. అండ్ I have a special request song. ఇది కొయి పాట వినిసేయండి, సినిమా పేరు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసేయండి 972-636-1966. అండ్ బ్రేక్ తర్వాత మనం మళ్ళీ కలుసుకుందాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కజిన్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
0: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్. కవింతలకి, కేరింతలకి, కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: హ్యాపీ ఎవర్ అంటే

0: లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: కంప్యూటర్ ప్రేమని వదిలిపెట్టలేదు. ప్రేమ
1: సో ఇప్పుడు కాసేపు ఏం చేద్దామంటే, మనం కొన్ని పాటలు మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ పాటలో అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే యాజ్ అ గెస్ట్ అపియరెన్స్ గా వచ్చిన కొంతమంది హీరోయిన్స్ కొన్ని పాటల్లో అలాంటి పాటలు విందాము ఈ కాసేపు. మరి మీరు ఎంతసేపు వింటారు, ఎంత పార్టిసిపేట్ చేస్తారు అన్న దాన్ని బట్టి ఆ సెగ్మెంట్ లెంగ్త్ వెళ్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ నెక్స్ట్ వుడ్ యూ లైక్ టు లిసన్. ఇప్పుడు నేను వినిపించే ఈ పాటలో హూఇస్ దట్ స్పెషల్ గెస్ట్ దట్ అపియర్స్ ఇన్ దిస్ సాంగ్. తన సినిమాలో యాక్ట్ చేయలేదు కానీ ఎవరు ఆ స్పెషల్ గెస్ట్? 9726361966.

0: సో హూ ఇస్ దట్ మరియా? ఈ పాటలో ఆ మరియా ఎవరు? ఎవరు ఆ స్పెషల్ గెస్ట్? లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ జస్ట్ అ బిట్. బట్ నౌ ఐ హ్యావ్ ఇందాక నుంచి నేను మీకు చెప్తున్న వాయిస్ రైట్ నౌ షీఈస్ విత్ మీ. హలో సునీత గారు, గుడ్ ఈవినింగ్.
1: హాయ్, గుడ్ ఈవినింగ్ హరీశ్వరి గారు,
0: ఎలా ఉన్నారు?
1: I'm very excited.
0: I know. I'm excited too. Ela unnaru? How is your day going? And evening etla undi akkada?
1: So far so good. Evening baagundi, pleasant ga undi. Oka chinna vaana padindi morning, ippudu kaasta baagundi. I'm hoping inga koncham taguthundi, chalabadutundi ani cheppi.
0: Yeah. Right. Perfect andi. And I'm excited to bring you on air with me. టిపికల్ గా మనం రేడియోలో ఎవరెవరైనా ఇలా కొత్త ఆర్జెస్ వస్తున్న ప్రతిసారి కూడా వాళ్ళని ఇట్లాగా రేడియో ద్వారా ఇంట్రడ్యూస్ చేసి, నా షో ద్వారా ఇంట్రడ్యూస్ చేయటం అనేది ఒక నార్మ్ దట్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్. సో ఐమ్ హ్యాపీ ఇవాళ మీరు చాలా రోజుల నుంచి యూ హ్యావ్ బీన్ ట్రైనింగ్ విత్ అస్ అండ్ ఇవాళ ఐ ఫైనల్లీ యూఆర్ హియర్ టాకింగ్ టు ఎవ్రీబడి. సో మా వినే శ్రోతలందరికీ కూడా మనం మాట్లాడుతున్నది సునీతతో. హౌ డూ యూ వాంట్ టు గో బై అండి?
1: I can introduce myself. I'm Sunita, and I'm an IT professional, event planner, and owner of event Atlanta Dhamaka Events Company. And I'm a dance choreographer, and I'm a mom of two kids.
0: Multi-talented. And so, ఏమని పిలవాలి మిమ్మల్ని?
1: సునామి సునీత.
0: సునీత నేనా సునియా ఏంటి అని? బికాస్ కొంతమంది అదనమాట. సో వినేవాళ్ళు ఆలోచించుకోవచ్చు ఎలా వినాలనుకుంటున్నారని. సో సునీత, వన్స్ అగైన్ వెల్కమ్ టు ద టీమ్ అండ్ వెల్కమ్ టు రేడియో సిరుభి. తను ఇందాక మీరు విన్నట్టుగా అట్లాంటాలో ఉంటారు తను, అండ్ అట్లాంటా నుంచి షీఈస్ గోయింగ్ టు హోస్ట్ షో. అండ్ షీ విల్ బి బ్రింగింగ్ అస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అట్లాంటా, అ పీస్ ఆఫ్ అట్లాంటా ఆస్ వెల్. అంతేగా? పర్ఫెక్ట్. సో నేను ఇందాక ఒక పాట వినిపించాను, మీరు విన్నారు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ మన ప్రేమికుల రోజు సినిమా నుంచి ఒక పాట వినిపించాను. సో ఆ పాటలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అని అన్నాను, ఒక స్పెషల్ గెస్ట్ ఆర్టిస్ట్ లైక్ క్యామియో చేస్తారు ఆ పాటలో. మీకు పేరు రివీల్ చేయకండి, మీరు ఇంకా పేరు మీకు తెలుసా ఎవరో? అది
1: నాకు తెలియదండి.
0: ఓకే ఓకే, మీకు కూడా తెలీదు, చూద్దాం ఎవరైనా చెప్పగలుగుతారా అన్నది. ఏమనుకున్నానంటే, మనం వినే పాటల్లో కొంతమంది హీరోయిన్స్ డైరెక్ట్ ఆ సినిమాలో వాళ్ళు యాక్ట్ చేయకపోయినా కానీ పాటలోకి అలా వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కొన్ని పాటలు మనం విందామని అనుకుంటున్నాం అనమాట. సో ఇందాక చెప్పలేకపోయారు ఒక సాంగ్ అయితే, ఆ పాటకి కరెక్ట్ ఆన్సర్ నాకు రాలేదు. సో మీరు కూడా చెప్పలేకపోయారు, ఇప్పుడు ఇంకో పాట వేసేస్తున్నా. ఇందులో కూడా అంతే, స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ లాంటిదే. సో ఎవరు ఏంటి అనేది మీరు చెప్పకండి, లిసినర్స్ చెప్తారేమో చూద్దాము. ఈ పాట అయిన తర్వాత వచ్చి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అదండి సంగతి. సో ఎవరు, హూ ఇస్ దాట్? ఇందాకటి పాటలో ఉన్న ఆ హీరోయిన్ ఈ పాటలో కూడా ఉంది. ఎవరామే? 972-636-1960.

0: వెల్కమ్ బ్యాక్. అండ్ సురిత, ఇప్పుడు చెప్పగలరా మీరు, ఇప్పుడు ఐడెంటిఫై చేయగలరా ఎవరు వాళ్ళని? ఇదైతే ఇంకా ఇంకా చాలా పాపులర్ ఏ కదా ఈ పాట.
1: ఇవన్నీ చెప్పనా లేకపోతే గెస్ట్ చెప్పనా?
0: వచ్చేసింది ఆన్సర్. ఎనీవే, ఐఎమ్ గోయింగ్ టు రివీల్, సో చెప్పచ్చు మీరు. రంభా. పర్ఫెక్ట్. అడిగారా, గూగుల్ అడిగేశారా లేకపోతే గుర్తొచ్చేసిందా?
1: గుర్తొచ్చింది సగం సగం కాదా అవునా అని చూసా.
0: థ్యాంక్ యూ ఫర్ ది ఆనెస్టీ. ఓకే, సో హౌ ఆర్ యూ ఇన్ టు రేడియో? అంటే రేడియో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది మాట్లాడదాం.
1: రేడియో ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పుడు మనకి గుర్తుందో లేదో ఒక రంగోలీ అని చెప్పి చిన్నప్పుడు వచ్చేదండి మనకి దూరదర్శన్. ఆ పాటలు అయితే వినడానికి వారానికి ఒకసారి వెయిట్ చేయాలి. అదే కానీ దూరదర్శన్ అందుకు మేము ఒడిశాలో ఎక్కడో ఉండే వాళ్ళం, రిమోట్ ఏరియా. సో మాకు ఎలా ఉండేదంటే వారానికి ఒకసారి ఇంకా మేము తడపలేక అరే ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది, రేడియో అయితే బాగుంటుంది కదా చక్కగా వినొచ్చు అని చెప్పేసి అప్పట్లో బాగా వినేవాళ్ళం. ఈరోజు రేడియో రియల్లీ నైస్. అప్పటి నుంచి రేడియో అంటే ఒక ఏమైనా వచ్చింది కొత్త పాటలు అంటే రేడియోలోనే కదా అప్పట్లో వచ్చేవి. బాగా అనిపించింది, చాలా బాగుండేది. మోరెవర్ నాకు రేడియో ఇప్పుడు ఆర్జే ఎలా అయితే మాట్లాడితే మాట్లాడేవారు కదా, అది చాలా బాగా నచ్చేది. మంచిగా అసలు మంచి టాపిక్స్ తీసుకొచ్చి రావడం, వాళ్ళ కథలు చెప్పడం అవన్నీ నచ్చేవి. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ నేను ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు.
0: ఇస్ దిస్ సంథింగ్ దట్ యు ప్లాన్డ్ బిఫోర్?
1: నెవర్, బట్ ఐ మానిఫెస్టెడ్ ఐ గెస్. బట్ సమ్హౌ అంటారు కదా గట్టిగా అనుకుంటే మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పి.
0: No, I'm also glad, Adi. I'm also glad that we are able to connect and we are able to find you. So definitely, it's a both ways. The happiness is both ways, mutual anamata. Adi vishayam. Sari, manam Sunita tho matladam inka. And if you want to talk to her also, you can call. And next part kuda naku ready ayipindi. But before I go to the next, let's take a quick look at konni sponsor messages unnai. So dealsbanana.com, meer vintu ostunnaru radio surbhilo, meer ganka restaurant owner aithe, it's even more important for you. So you need to listen up. Slow hours and two less walk-ins for your restaurant alanti meeku paristhiti unte, definitely dealsbanana.com is a good platform. Meer రెస్టారెంట్ ని అక్కడ లిస్ట్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్ డీల్స్ కూపాన్స్ ఏమున్నా గానీ మీరు ఇట్స్ అ బెస్ట్ వే, వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు రీచ్ యువర్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. సో డోంట్ మిస్ దాట్ అవుట్. అండ్ నదర్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం దగ్గర నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్, డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు కూడా డీల్స్ బనానా ఏఐ ఇట్ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. అండ్ దెన్ దేర్స్ నో ప్రీ ఆర్డర్ కమిషన్. అండ్ ద బెస్ట్ పార్ట్, ద ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫర్ ఫ్రీ ఫర్ 3 months. So if you are wanting to be in the first 50, this is your time. Contact Chandi quickly. dealsbanana.com is your website, or you can email us and we can send your information to them. అదనమాట విషయం. ఓకే, అండ్ మనకి ఒక పండగ అయిపోతే ఇంకో పండగ ఎలా రెడీగా ఉంటుంది. దిస్ ఇస్ ద పండగల సీజన్ కాబట్టి శ్రావణ మాసం దాటి మనం తర్వాత పండగ వైపు కూడా వెళ్తున్నాము. బట్ బిఫోర్ వీ టాక్ అబౌట్ దట్ పండగ, హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సాంగ్. యా, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు సునీత చెప్పినట్టు నాకు కరెక్ట్ ఆన్సర్స్ కూడా వచ్చినాయి. రంభా, రంభా ఇస్ ద రైట్ ఆన్సర్. అంతకుముందు కూడా మరి ఆ పాటలో కూడా తనే స్పెషల్ అపియరెన్స్. మరి ఇప్పుడు ఈ పాటలో హూ ఇస్ దాట్? 972-636-1966.

0: Yes, this is again Rambha. That is the right answer. And manam yemadunga sinanchi aa paata vinnam. Tarak and Rambha meeda picture is chesina paata. No, we are not doing any specials for Rambha. It's just that coincidence anamata. Okay, manam em cheddamante kasep maatladukundam Sunita garu. Aa tarvata break daggarlo unnam kabatti anyway. సో మాట్లాడేసుకుని బ్రేక్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ మనం పాటలు వినొచ్చు వినిపించవచ్చు అది విషయం. సో టెల్ అస్ అబౌట్ లైక్ మీరు ఏం చేస్తుంటారు, లైక్ వాట్ డూ యూ డూ బిఫోర్ రేడియో సిర్భి జాయిన్ అవ్వక ముందు మీరు హౌ వాజ్ యువర్ లైఫ్, వాట్ వర్ యూ డూయింగ్ అండ్ టెల్ అస్ ఎ లిటిల్ బిట్ అబౌట్ యూ.
1: So, like I said, I'm an IT professional and Salesforce administrator. అదైన తర్వాత నాకెందుకో అది చేస్తానే గానీ నాకెందుకో ఐటీ ప్రొఫెషన్ నా ఏరియా కాదు అనిపిస్తుంది. బట్ యు నో ఎవ్రీబడి డస్ ఇట్ ఒకసారి. బట్ ఎక్కడో నాకు మనసులో ఉండేది ఏంటంటే ఐటీ కాకుండా ఇంకేమైనా చేస్తే బాగుంది, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అరౌండ్ ఉండడం కానీ మనుషులు కావాలనిపించడం, ఆటలు పాటలు చాలా ఎక్కువ, నాకు డాన్స్ అంటే ఇష్టం, పాటలు అంటే. సో నాకు అనిపిస్తుంది దిస్ ఇస్ నాట్ మై ఏరియా అనిపిస్తూ ఉండేది కానీ, బట్ దాని రెస్పాన్సిబిలిటీస్ కదా, అందుకని ఐటీ ప్రొఫెషన్ లో చాలా ఏళ్ళు ఉండిపోయాను. అది అయిపోయిన తర్వాత సడన్ గా లాస్ట్ ఇయర్ నాకు ఒక ఫ్రెండ్ నాకు కాల్ చేసి సుని వెడ్డింగ్ యానివర్సరీ చేశారు మా అమ్మ నాన్నది 50th యానివర్సరీ, ఇట్ వాస్ సో గుడ్, నాకు నువ్వే గుర్తొచ్చావు. ఎందుకంటే అంటే ఇక్కడ ఏ పార్టీస్ అయినా కూడా నాకు తెలీదు ఇలా ఒకటి ఉంటుంది ఏంటంటే హోస్ట్ చేస్తారు, రీడ్స్ తీస్తారు, వాట్ ఎవర్ ఐ వాస్ డూయింగ్ దట్ వాస్ అ ప్రొఫెషన్ అని నాకు తెలియదు. బట్ ఐ వాస్ డూయింగ్ ఆల్రెడీ ఎలాగంటే రీల్స్ అప్పుడు ఎక్కడైనా పార్టీ వెళ్ళామనుకోండి, శ్రీమంతం అయినా సరే బర్త్డే పార్టీస్ అయినా దాని తగ్గట్టు సాంగ్స్ వేయడం వేసి వాళ్ళకి డాన్స్ చేయించడం కానీ రీల్స్ తీయడం కానీ లేకపోతే ఫొటోస్ తీయడం కానీ ఐ యూస్ టు ఎంటర్టైన్ దెమ్ అలాట్. దెన్ తన అనమాట నా ఫ్రెండ్ ఏంటంటే దిస్ ఈస్ యువర్ రైట్ జాబ్, అసలు నువ్వు ఇది చెయ్యాలి ఎలాగైనా, ఇంకా నాకు దొరికింది అని చెప్పేసి లాస్ట్ మార్చ్ లో స్టార్ట్ చేశాను. అట్లాంటి అది వర్క్ చేసి ఒక ఈవెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేశాను. బట్ దెన్ అది స్టార్ట్ చేయడం నాకు ఏంటంటే ఇంకా నచ్చేస్తుందండి, ఎందుకంటే మనుషులు కూడా దే ఆర్ సో స్వీట్. ఇక్కడ మా అట్లాంటలో పీపుల్ ఆర్ సో స్వీట్. అంటే నేను ఏదో చేశానంటే కొత్తగా స్టార్ట్ చేశానని నాకు బ్రేక్ ఇవ్వకపోవడం, ఒకళ్ళు బ్రేక్ ఇస్తే కదా యూజువల్లీ ఎవరైనా వస్తుంది. బట్ దే ఆర్ సో నైస్, ఎవ్రీబడి ట్రస్టెడ్ ఇన్ మీ మై ఎనర్జీ అండ్ అంతా పాజిటివ్ గా వెళ్ళింది. అండ్ దెన్ బై నౌ ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే డాన్స్ కొరియోగ్రాఫర్ నేను కదా. సో పిల్లలకి డాన్స్ ఒక స్టూడియో కూడా ఉంది నాకు, సో పిల్లలకి డాన్స్ నేర్పిస్తున్నాను. పిల్లలకి డాన్స్ నేర్పించడం కానీ ఈ ఈవెంట్ ప్లానింగ్ చేయడం కానీ ఇవంతా సో ఫుల్ బిజీ అయిపోతానండి. ఇప్పుడు అందులో శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో మంచి పెళ్లిళ్ళ సీజన్ కదా, పెళ్లిళ్ళు కూడా విపరీతంగా ఉంది. రేపు మళ్ళీ ఇంకోటి సో అలాగా ఐఎమ్ గెటింగ్ అంటే ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఇటు ప్రొఫెషనల్ అండ్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే, యునో తెలిసే ఉంటుంది. బట్ దెన్ ఐఎమ్ ట్రై మై బెస్ట్ ఏంటంటే ఇటు పిల్లలకైనా అంటే ఫ్యామిలీకైనా తక్కువ చేయకూడదు, అటు కూడా తక్కువ చేయకూడదు, ఐఎమ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్. సో ఇప్పుడు అది ఆర్జీ వరకు. But that this is the next step, next phase of my life. Next I have phase, to see it. Yeah.
0: Yeah, super yeah, and yeah. Very happy to know and manam maatladdam din gurinchi kuda, but we are headed towards a commercial break, so please stay tuned. You're listening to me Rajeshwari and Sunita on Surabhi Detour. We'll be right back after this short commercial break. Don't go anywhere.
2: Tick tick, Radio Surabhi time check. Studio lo time 6 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టోర్. సో మన థీమ్ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఈ పాటలో ఈ యాక్ట్రెస్ ఎవరు? 972-636-1966. షీఈస్ నాట్ ద హీరోయిన్ ఆఫ్ ద మూవీ, సో డోంట్ సే దాట్.

0: వెల్కమ్ బ్యాక్ టు సిర్బి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నాతో పాటు అట్లాంటా నుంచి సునీస్ ఆన్ ద లైన్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మీకు కూడా.
1: హలో.
0: సో ఇవాళ మీరు మీ ఊర్లో ఇవాళ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారా రేపా? వాట్ ఈస్ ద డీల్?
1: యూజువలీ వీక్ డే కాబట్టి ఈ రోజు కాదు, వీకెండ్ డే చేసుకుంటారు. రేపు ఈవినింగ్ చేస్తారు అనుకుంటాను, కానీ రేపు ఈవినింగ్ కూడా కాదు, సాటర్డే చేస్తారు నాకు తెలిసి మోస్ట్
0: లైక్లీ. రాఖీతో సంబంధం లేకుండా రాఖీ పండుగ సెలబ్రేట్ చేస్తారు
1: అంటే ఇంట్లో చేసుకుంటూనే ఉంటారు ప్రాబబ్లీ, బట్ ఏదో తినవాలి ఏమైనా ఉంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు బ్రదర్స్ లాగా కొందరు కదా, వాళ్ళు సాటర్డే అలా పిలుస్తారు అనుకుంటారు గెట్ టుగెదర్ లాగా.
0: అదే అదే అదే.
1: ఇంకా రేపు మళ్ళీ శ్రావణ శుక్రవారం కదా.
0: అండ్ ఇవాళ ఈవినింగ్ ఇవాళ రాత్రికి గ్రహణం కూడా ఉంది. చాలా మంది టెక్సస్ నార్త్ టెక్సస్ వైపు బాగా ఎఫెక్ట్ తెలుస్తుంది అని అంటున్నారు. ఇఫ్ యూఆర్ సంబడి హూ లైక్ టు గో వాచ్ జస్ట్ అవుట్ సైడ్ దెన్ డెఫినెట్లీ రేపు ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. మీరు కనుక చూసింటే గనక చూసారా, వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఎక్సైటింగ్ దట్ యూ వాంట్ టు షేర్, ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ సునీ, సో బ్యాక్ టు యూ, మీ దగ్గరకు వచ్చేస్తే టాపిక్. సో మీకు వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ ఎ రేడియో హోస్ట్ అనిపిస్తుంది? పాటలు వినిపించడమా, ఎవరితోనైనా మాట్లాడడమా, వాట్ ఎగ్జాక్ట్లీ కనెక్ట్స్ యూ మోర్ విత్ దిస్ ప్రొఫెషన్?
1: పాటలు ఎలాగో, బికాస్ ఐఎమ్ మ్యూజిక్ ఫర్ ష్యూర్ 100%. పాట నాకు చాలా కనెక్ట్ అవుతానండి. ఇలా ఎలాంటి మూడు ఉన్నా పాట వేసామంటే చాలు వెంటనే, అంటే మీరు చెప్తే ఇప్పుడు అవుతారేమో కానీ ఒక్కొక్కసారి ఇలాంటివి నా చాలా కోపంలో ఉంటాను. బట్ ఒక పాట వేసి ఒక డాన్స్ వేసానుకోండి మొత్తం
0: దిగిపోతా,
1: అది సిల్లిగా అనిపించచ్చు కానీ సమ్ పీపుల్ హ్యాస్ దిస్
0: అనుకుంటా,
1: నా లాంటి ఏలియన్స్ ఉండి ఉంటానని
0: అనుకుంటున్నాను.
1: ఇష్టం, బట్ దెన్ మోర్ ఎక్కువ ఏంటి అని అంటే ఇప్పుడు మీతో మాట్లాడతాను, నేను ఎంజాయ్ చేస్తాను కదా. సో అలాగా నలుగురితో ఫోన్ లో మాట్లాడి వాళ్ళ ఉద్దేశం తెలుసుకొని వాళ్ళ గురించి, అంటే వాళ్ళ పాటలు నేను ప్లే చేస్తుంటే వాళ్ళు నచ్చే పాటలు అంటే ఓ ఇలాంటి పాట కూడా ఉంటుంది కదా అని మనకు తెలుసుకొని, ఐ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: Nice. That is right, and that is right. Yeah, actually, I feel the same too when I talk to somebody. That is very most ఏమంటారు చాలా ఆంటిసిపేట్ చేస్తూ ఉంటాను నేను ఎవరితో మారడానికి డెఫినెట్లీ. ఆల్ రైట్, సో మీరు బిఫోర్ వి లెట్ యు గో, ఐ వాంట్ యూ టు టెల్ ఎవ్రీబడి, మీరు మీ వాయిస్ లోనే చెప్పండి, మీరు ఏ రోజు మీ షో వస్తుంది, ఎప్పుడు వాళ్ళు మీ షో వినొచ్చు, ఎలా కనెక్ట్ అవ్వచ్చు అన్ని విషయాలు.
1: తప్పకుండా. సో హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ జాయిన్ రేడియో సురభి www.radiosurabhi.com. కెన్ ఐ అండి, లేదా రేడియో సురభి యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ ట్యూస్డే 2 to 5 నాది ఉంటుందండి, నా షో ఉంటుంది తప్పకుండా.
0: 5 అట్లాంటా టైం.
1: Yes, 2 to 5 EST.
0: Yes. Central time 1 to 4. Yes. Mana time lo local ikkada Dallas time prakaram every Tuesday 1 to 4 Suni will be the host for you going forward, and she has been actually trial shows chestu vacharu, but ippudu nunchi official avutundi. So mee show ki peru pettesara lekapothe are we revealing it on the show day?
1: Show day reveal chestam, but prasthan ki I want everyone to join on Tuesday EST timing 2 to 5 like Atlanta people, and Dallas ki 1 to 4.
0: అదన్నమాట సంగతి. సో సునీ విల్ బి యువర్ న్యూ హోస్ట్ అండ్ వెల్కమ్ టు ద ఫ్యామిలీ వన్స్ అగైన్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్, అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ మీతోటి.
1: Yes, yes, yes. Lots of fun. I'm pretty sure, నేను ప్రామిస్ చేస్తాను, యూ వోంట్ ఫీల్ బి బోర్. మీ బోర్ అసలు ఎవరు ఏ కోసమైనా కూడా, సో యూ ఎంజాయ్ లాట్. సో తప్పకుండా జాయిన్ అవ్వండి, అండ్ విల్ హ్యావ్ ఫన్. And thank you so much for joining me, and I'm glad that I am a part of Radio Surabhi.
0: Same here, Andy. Thank you so much. Have a wonderful evening.
1: You too.
0: సో ఈ పాటలో కూడా వీ హ్యావ్ అ స్పెషల్ ఆర్టిస్ట్. ఇంతకి ఇందాకటి పాటలో నాకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ వచ్చింది ఆన్సర్ కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంతకు ముందు విన్న ఆట కావాలా పాట కావాలా పాటలో ఎవరు ఆ ఆర్టిస్ట్ కరెక్ట్ గా చెప్పండి 9726361966. అలాగే ఈ పాటలో ఎవరు

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. And ivala inka sayankalam inka manam mana next next segment loki vellipodamu. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ లో వెళ్లే ముందర ఇంకొకసారి మన ప్రకటనలు ఏమున్నాయో, మనం ఇందాక నెక్స్ట్ పండుగ వచ్చేస్తుందని మాట్లాడుకున్నాం కదా. ఇవాళ చాలా మంది రాఖీ ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, రేపు కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వెనవర్ యు ఆర్ సెలబ్రేటింగ్, మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అండ్ టు ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ సిబ్లింగ్స్, ద లక్కీ వన్స్, ద బ్లెస్డ్ వన్స్, మీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. అలా ఎందుకన్నానంటే నాకు లేరు కాబట్టి. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫేజ్, ఒక ఫేజ్ ఉండేది. ఆ ఫేజ్ లో అంటే ఒక ఏజ్ వచ్చేదాకా అయితే ఇంటి చుట్టుపక్కల ఎవరున్నా గానీ ఇండియాలో హైదరాబాద్ లో ఈ రాఖీలు అమ్మే చోట కాటన్ వి దొరికేవి, చిన్న చిన్న రాఖీలు. అవి ఐ థింక్ నార్త్ ఇండియన్స్ అవి ఎక్కువగా వాడేవాళ్లు, కానీ అవి మేము వెళ్లి తెచ్చుకునే వాళ్ళం అనమాట. ఎందుకంటే బంచెస్ కింద అమ్మేవాళ్ళు అనమాట. ఆ బంచ్ అంతా తెచ్చుకుని ఇంక నేను మా ఇంటి గల్లీలో ఎవరెవరు ఎక్కడెక్కడెవరు ఉంటే అన్న నీకు రాఖీ కట్టా, అందరి దగ్గరికి వెళ్లి రాఖీ కట్టొచ్చేదాన్ని. ఫస్ట్ అంతా బానే ఉండేది, కొన్ని సంవత్సరాల వరకు బానే ఉండేది, కానీ ఒక ఫేజ్ తర్వాత ఇట్ యూస్ టు బి వెరీ డిఫికల్ట్. ఐఎమ్ ష్యూర్ యూ కెన్ ఇమాజిన్ వై. బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్ విల్ టాక్ మోర్. బిఫోర్ వి హియర్ ద సాంగ్, వినాయక చవితి కూడా వచ్చేస్తుంది కాబట్టి గణపతి బప్ప మోరియా, గణేష్ చతుర్థికి బ్రింగ్ హోమ్ ద బప్పాస్ ఫేవరెట్ స్వీట్ డెలిషియస్ ఫ్రెష్లీ మేడ్ మొతిచూర్ లడ్డూ ఫ్రమ్ రజిలాస్ కిచెన్. దే ఆర్ ఆఫరింగ్ మహాప్రసాదం ఇన్ 5 pound and 11 pound క్వాంటిటీస్ ఆల్సో. సో మీరు కనుక కమ్యూనిటీ వినాయకుడిని పెట్టుకుంటూ ఉంటే మనం దాని గురించి కూడా మాట్లాడదాం సెపరేట్ గా. బట్ యూ కెన్ డెఫినెట్లీ ఆర్డర్ ఫ్రమ్ రజిలాస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. దాట్స్ వాట్ యూ నీడ్ టు నో. యూ కెన్ ఆర్డర్ ఫ్రెష్లీ మేడ్ మోదక్, కాజు కట్లీ అండ్ అదర్ festive sweets from Rajilas. To place your orders, call 972-878-7999 or 469-360-1556.

Okay, and welcome back. So I think it's about time to talk about నేను ఇందాక నుంచి మాట్లాడాలి అని అనిపిస్తోంది, బట్ ఆల్సో ఐ డోంట్ నో హౌ టు రియలీ టాక్ అబౌట్ ఇట్ అనే ఒక ఆలోచనతోటి కూడా కొంచెం పుష్ చేస్తూ వచ్చాను టైం ని. కానీ మనం ఆల్మోస్ట్ 6:30 అయిపోతోంది కాసేపట్లో. సో దట్ మీన్స్ ఇవాళ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసే టైం చాలా చాలా దగ్గరలో ఉంది. కాబట్టి లెట్స్ టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ నేను మాట్లాడాలనుకున్న టాపిక్. ఐమ్ ష్యూర్ మీరు ఊహించే ఉంటారు, ది బిగ్గెస్ట్ కెటాస్ట్రోఫీ రైట్ నౌ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్. చాలా బాధ అనిపిస్తోంది అది తలుచుకుంటే, నేపాల్ దగ్గర జరిగిన ద ఫ్లడ్ సిచ్యువేషన్, అనుకోని ఆ దుర్ఘటన. ఆల్మోస్ట్ 1500+ పీపుల్ ఆర్ మిస్సింగ్ అని చెప్తున్నారు యాజ్ ఆఫ్ నౌ విత్ ద లేటెస్ట్ అప్డేట్. అండ్ చాలా మంది టూరిస్ట్ చాలా మంది ఉన్నారు వాళ్లలో, వెళ్లిన వాళ్లలో అనేది కూడా చెప్తున్నారు. సో అది ఐఎమ్ షూర్ మీరందరూ కూడా చూసే ఉంటారు అది ఎట్లా జరిగింది ఏంటి అన్నది. ఒక గ్లేషియర్ బ్రేక్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది రివర్ లో నుంచి పాస్ అవుతూ కొండలు దాటి చర్యలు దాటి అది చాలా చాలా ఘోరంగా ఒక ఉధృతమైన ప్రవాహంలో చాలా విలేజెస్ కొట్టుకుపోయినాయి, చాలా జీవితాలు కొట్టుకుపోయినాయి అందులో. అండ్ దట్ ఈస్ అ వెరీ వెరీ సాడ్ థింగ్, తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. బట్ యా, ఇట్లాంటివి జరిగినప్పుడు దట్ ఇస్ వెన్ వి రియలైజ్ కదా ఎంత నేచర్ ముందర హ్యూమన్స్ ఆర్ నథింగ్, మనం ఏమి కం. ప్రకృతి ఒక్కసారి ఏదైనా ఒక ఇట్లాంటి దుర్ఘటన జరిగినప్పుడు అనిపిస్తుంది, ప్రకృతి ఒక్కసారి ఒక వీరవిహారం చేస్తే దట్ ఈస్ ఇట్, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఎంతో సేపు పట్టదు, 24 గంటల్లో కొన్ని ఊళ్ళు ఇదైపోయినాయి. అక్కడ ఏమైందో కూడా, ఎక్కడ ఏమైంది ఎక్కడ అనేది ఒక అసలు ఏమి ఆనవాళ్ళు కూడా లేకుండా అనమాట. ఎక్కడి

0: నేత ఈరోజు మన షోలో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి కదా. సో వాంటెడ్ టు జస్ట్ రిమెంబర్ ద సిచ్యువేషన్ అండ్ ఐ డోంట్ నో హౌ టు రియలీ కంక్లూడ్ దిస్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లైఫ్ చాలా చాలా చిన్నది. కానీ ఒక నేను ఒక ఆర్టికల్ చదువుతూ ఉన్నాను, ఎలాగైంది, ఎలా మెల్ట్ అయింది ఆ గ్లేషియర్ అని. దేర్ ఇస్ వన్ థియరీ దట్ సేస్ దెర్ వాజ్ ఏ ఎర్త్ క్వేక్, హెవీ మ్యాగ్నిట్యూడ్ కాకపోయినా ఒక ఎర్త్ క్వేక్ కుడ్ హావ్ కాస్డ్ ఈ ట్రిగ్గర్ చేసింది అని. బట్ ఇంకొక థియరీ ఏంటంటే ది గ్లోబల్ వార్మింగ్ సిచ్యువేషన్, దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ ద మెల్ట్ డౌన్ అనేది. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో దేశాల నుంచి అక్కడికి వెళ్లిన వాళ్ళు సడన్ గా అంతు లేకుండా వెళ్ళిపోయారు. అండ్ యాక్చువల్లీ ఈషా ఫౌండేషన్ త్రూ కూడా అక్కడికి సద్గురు గ్రూప్ లో వెళ్లిన వాళ్ళు కొంతమంది ఆల్సో వెంట్ మిస్సింగ్. ఐ థింక్ అబౌట్ 80 పీపుల్ ఆర్ మిస్సింగ్ సో ఫార్. అండ్ సద్గురు హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ డీప్ కండోలెన్సెస్ అండ్ ఆయన కూడా ఒక మెసేజ్ పెట్టారు ఆల్రెడీ. So really feeling very, very sad about the whole incident, and the heart goes out to all of those people and our prayers to the families, and may God give lot of strength and lot of courage to the loved ones and to the families. Okay, so meer vintunnadi Radio Surabhi Surabhi Deep Talk karyakramam only on 107.9 FM HD3 Radio Surabhi. మీరు ఈ కార్యక్రమాల్ని 107.9 FM HD3లో వినొచ్చు, లేదంటే రేడియో సర్వీ యాప్ ని మీ యాపిల్ ఆండ్రాయిడ్ డివైజెస్ లో డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు, లేదా ఇందాక సునీత కూడా రిమైండ్ చేసినట్టుగా రేడియో సర్వీ .com నుంచి కూడా వినొచ్చు. సో మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏం చేస్తున్నా, మీరు రేడియో సర్వీ మీతో పాటు తీసుకెళ్లాలి అనుకుంటే డెఫినెట్లీ డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ యూ కెన్ లిసన్ టు అస్ ఆల్ త్రూ ద టైమ్. కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి బ్రేక్ అయిన తర్వాత వచ్చాక కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. అండ్ ఇంకా కొన్ని పాటలు, ఇంకా కొన్ని మాటలు, దెర్ సమ్ ఇన్ఫర్మేషన్ మోర్ టు బి షేర్డ్. సో హ్యాంగ్ ఇన్ దేర్, స్టే ట్యూన్డ్. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: ఓయ్ బిర్యానీ తింటావా?
5: మర్చిపోయావా? I'm on a diet. Salad.
4: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
5: Inti rendu order chestunava?
4: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live handi biryani to double kamita free.
5: Sharing is caring. Tilsa?
4: M&M 1900 Marketplace Boulevard, Irving.
6: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
10: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.

0: లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane,

వెల్కమ్ బ్యాక్ టు సిర్బిటీ టూర్. అండ్ నా తర్వాత ఇవాళ అను వస్తుంది విత్ హర్ ధమాకేదార్ షో అండ్ టు ఎంటర్టైన్ యూ ఆల్ ద వే టిల్ 9 PM. 7 గంటల నుంచి 9 గంటల దాకా అనుతోటి బోల్డ్ కబుర్లు, సరదా మాటలు అండ్ అఫ్ కోర్స్ ధమాకేదార్ పాటలు యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద వే టిల్ 9 PM. సో స్టే ట్యూన్డ్. అండ్ నేను మళ్లీ రేపు ఎమ్మెల్యే కలుసుకుంటాను. అయితే ఇవాళ నేందకన్నట్టుగా ఇవాళ రాత్రి 9:30 నుంచి గ్రహణం స్టార్ట్ అవుతుంది. దర్ విల్ బి ద ఎక్లిప్స్ టుడే. అండ్ ఇవాళ ఉండే ఈ ఎక్లిప్స్ మన నార్త్ టెక్సస్ నుంచి బాగా విజిబుల్ గా ఉంటుంది అని అంటున్నారు విత్ నేకెడ్ ఐ. సో ఇఫ్ యు ఆర్ చెకింగ్ దట్ అవుట్ రేపు షోలో ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. మీరు చూసారా, మీకు కనిపించిందా ఏమైనా, డిడ్ యూ సీ సంథింగ్ సిగ్నిఫికెంట్, హ్యావ్ యూ నోటీస్డ్ ఎనీథింగ్, ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. సో ఈ పాటతోటి నేను ఇవాళ కార్యక్రమానికి కొంచెం మురళిగా టాటా బైబే చెప్పేస్తున్నా మీ అందరికి. ద సేమ్ థీమ్ కంటిన్యూయింగ్, స్పెషల్ అపీరెన్స్ ఆఫ్ సంబడీ స్పెషల్ ఇన్ దిస్ సాంగ్. ఈ పాటతోటి ఇవాళ కార్యక్రమానికి టాటా బాబాయ్, మళ్ళీ మనం టేప్ కలుసుకుందాం.

డీటూర్. ఎవరు వచ్చేసిండ్రు, ఏమన్నా గీసుకొట్టినరా? అరే అట్లా అప్పుడప్పుడు ఒక ఇట్లా ఓవర్లాప్ అవుతుంటది, టెన్షన్ పడకండి. మన ధూమ్ధామ్ షో 7 కి స్టార్ట్ చేస్తా, బట్ ఇక అను జల్ది వచ్చేసింది కదా అని చెప్పి ఇట్లా హాయ్ చెప్దామని వచ్చేసిన. హలో లిసనర్స్, డ్రైవింగ్ చేస్తున్నారా? హౌ ఆర్ యూ డూయింగ్? రాజేశ్వర్ గారు నేను వచ్చేసిన కదా ఒక్క 10 నిమిషాల ముందు హలో చెప్పేస్తా అని చెప్పేసి అట్లా స్నికిన్ అయిపోయినా. సో లిసనర్స్ అందరికి వెరీ హ్యాపీ థర్స్డే. మీరు వింటున్నారు సురభి డీటూర్ రైట్ నౌ. ఇంకొక 10 నిమిషాలు దిస్ ఇస్ హలో ఫ్రమ్ యువర్ ఆర్జే అను. ఇంకొక అదే పాటను కంటిన్యూ చేద్దాం. పాట కంటిన్యూ చేసుకుంటా ఈ సెగ్మెంట్ కి బాయ్ బాయ్ చెప్పుకుందాం. దాని తర్వాత మన ధూమ్ ధమాకా స్టార్ట్ చేద్దాం. లొల్లి చేయకర్రి, మీరేం టెన్షన్ పడకండి, 7 మన ధూమ్ ధమాకా. కానీ జర ముందు స్టార్ట్ చేస్తే ఏం నష్టం లేదు. అందుకని మనం ఒక మంచి ధూమ్ ధమాకా, ధూమ్ ధమాకా అన్నాక మనం ధూమ్ ధమాకా పాట వేయకుండా ఎట్లుంటాం. సో ఒక మంచి పాట చేస్తా, కొంచెం వైబ్ చేంజ్ చేసేస్తా, ఎంజాయ్ చేసేయండి. లెట్స్ గో. పెద్ద ధూమ్ ధమాకా వచ్చినప్పుడు ధూమ్ ధమాకా ఈ పాట అయితే కొంచెం వినొచ్చు. సింగ్ ఆడదాం బృంద మొక్కలు పట్టుకొస్తా అప్పుడే పాడేని ఫేవరెట్ సాంగ్స్.

0: హలో
1: హలో
0: వినిపిస్తున్నానా? నా వాయిస్ వినిపిస్తుందా? చలో అయితే ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నావు, నీ పేరు చెప్పు మళ్ళీ ఒకసారి మనందరు లిసనర్స్ కి. నీ పేరు గట్టిగా చెప్పు. నీ పేరు అట్లా సౌండ్ జయకృష్ణ అనేది ఒక సాలిడ్ పేరు. చెప్తే ఇట్లా సౌండ్ రావాలి, రీసౌండ్. గుడ్ జాబ్. నువ్వు 8 ఇయర్స్ కదా, నువ్వు నాకు ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తున్నావు? ఏదో సినిమా బాగుందన్నావు కదా. నీకు ఏ సినిమా నచ్చింది?
1: ఇరుముడి.
0: అవునా? మరి నేను కూడా వెళ్ళి ఇరుముడి చూసి వచ్చేసేనా? మంచిగుందా సినిమా?
1: బాగుంది.
0: అవునా? నీకు ఎవరు నచ్చారు సినిమాలో? మళ్ళీ అడుగుతా చెప్పాగా క్వశ్చన్ చెప్పు. నీకు సినిమాలో ఏం నచ్చింది? గాడ్ మీద తీసాడు సినిమా కాబట్టి నచ్చిందా? సో నువ్వు కూడా ఎప్పుడన్నా ఫ్యూచర్ లో ఎల్లు మరి అయ్యప్ప స్వామికి చూడ్డానికి, సరేనా? బాగుంటది. వెళ్తావా? హలో చెప్పు జయకృష్ణ. నీ పేరు బాగుంది జయకృష్ణ.
1: థ్యాంక్ యూ.
0: సో నువ్వు నీకేమైనా పాట వినాలని ఉందా? నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి?
1: Yes.
0: చెప్పు.
1: ఇరుముడి.
0: ఓ, ఇరుముడిలోంచి వేసేనా పాట? ఓకే, నీకోసం ఇరుముడి నుంచి పాట వేస్తాను, వింటూ ఉండు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ వాయిస్ ఇలా చెప్పేసిన అనుకో, నీ పేరు ఇట్లా రీసౌండ్ రావాలి. ఐఎమ్ జయకృష్ణ, జయకృష్ణ, జయకృష్ణ, సరేనా? వెరీ నైస్. ఉండు, నీ పాట పెడతాను విను. ఓకే, బాయ్. దాట్ వాజ్ ఎ క్యూట్ కాలర్. నాకు కాల్ చేసి సాంగ్ కూడా చెప్పేస్తున్నాడు అన్ని అండి. అనుకున్నా సరిగా నిన్ను ఆన్ ఎయిర్ తీసుకుంటా. ఇరుముడి సినిమా మంచి, నేను కూడా చూడలేదు, చూడాలి. బట్ పాట అయితే ఇన్నే చూద్దాం రండి.
2: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా

0: అరే మనం కమర్షియల్ లకి వెళ్ళిపోతున్నాము, సో డోంట్ వరీ, కమర్షియల్ అయిపోయినాక రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తా సాంగ్. బట్ మీరు డోంట్ గో ఎనీవేర్, మనము డీటూర్ ఫినిష్ చేసుకుంటా మన ధూమ్ ధమాకా షోలకి వెళ్ళిపోతాం. నేను మీ ఆర్జే అను, కొంచెం అర్లీ వచ్చిన కాబట్టి స్టార్ట్ చేసేసాం. బట్ డోంట్ వరీ, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 7 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
5: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio surabhi meeku andistundi kotta sambaralu maa surabhi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta surabhi mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష.